ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 15వ తేదీ మంగళవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58:40. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం డైరీలై ఉంటారు.

మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమంలో ఓంకార రూప శ్రీ అంజనేయ భక్తి గీతాలు విన్నారు. ఈనాటి తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు ఒక దేశభక్తి గేయం విందాం.

దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం డిరిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు: ఆర్చరీ ప్రపంచ కప్ లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. విజయవాడ గ్రౌండ్ నుంచి ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం కొనసాగిందని, రాష్టంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ పద్దతిలో అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. ఇక ఈరోజు సాయంకాలం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం తిరుమలలోని పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, ఈవీ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ప్రజలందరూ పెన్షన్లకు అవసరమైనటువంటి ధ్రువపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా జత చేసి సచివాలయాల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారు, నడవలేని వృద్ధులు కూడా ఆందోళన చెందవద్దు. సచివాలయ సభ్యుని నేరుగా మీ ఇంటికి వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ నెల 16వ తారీఖు లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
0: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీల నివాసమైన సర్వోదయ హౌస్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి నివాళులర్పించారు. అలాగే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి వేదికగా నిలిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ను కూడా శాసనసభాపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్, పీటర్ మార్జిట్ బర్గ్ రైల్వే స్టేషన్ పరిరక్షణ పనులు, భారత్ దక్షిణాఫ్రికా మధ్య విద్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఫీనిక్స్ సెటిల్మెంట్ సత్యాగ్రహ జన్మస్థలానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను మహాత్మాగాంధీ ఇక్కడే మానవాళికి అందించారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ

0: ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళల బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశమై భద్రత, వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: సర్వవిఘ్నాలు తొలగించే దైవం విఘ్నేశ్వరుడు. భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్నటువంటి పోర్టు గాని, పరిశ్రమలు గాని, మన అమరావతి పనులు గాని, రాష్ట్ర అభివృద్ధి గాని ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైంది. కర్ణాటక నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా వచ్చి వారు ఈ తీర ప్రాంతంలో అభివృద్ధి కోసం కావాల్సినటువంటి యాగాలు కూడా, ఇక్కడ సౌరయాగం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి సిద్దమవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 10 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతా ఉన్నాను.
0: మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడిలో ఏర్పాటు చేసిన మహాగణపతిని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో ప్రజలు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17వ తేదీన సాయంకాలం ప్రతి ఇంట్లో ఆశీసుల దీపం వెలిగించాలని కోరారు. సేవాభావంతో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని గవర్నర్ ఆలయ కమిటీకి అందజేశారు. తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో పాటు ఒడిషా, బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం చేయనున్న కార్యక్రమాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం రిలే, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయ తరంగిణి ఆరోగ్యామృతం శీర్షణ, వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు ఈ అంశం గురించి డాక్టర్ ఏవి రమణయ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త ఏవి అనిల్ ప్రసాద్. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ వేదవల్లి గారి గాత్ర సంగీతం వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 5:00 చిత్రసీమ ఉంటుంది. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు ఉంటాయి. 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యోజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ఉంటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీత సుమమల్లిక కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10:00-11:00 యథావిధిగా మధుర గీతాలు అలనాటి ఆనముత్యాలు ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: శ్రీ కే ప్రతాప్.
1: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం శ్రీనిధి రుణాలు మంజూరు చేస్తున్నందున అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గ్రామీణాభివృద్ది శాఖ సేఫ్ సహకారంతో శ్రీనిధి రుణాలు 3 లక్షల రూపాయలు మంజూరైన ఇద్దరు లబ్దిదారులు ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేయగా వాటిని కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ప్రారంభించారు. గట్టు మండలంలో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న చోట సభ్యులకు అధిక సంఖ్యలో ఆటోలు ఇప్పించడంతో లాభసాటిగా ఉండడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినట్టవుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐడిఓసీ సమావేశం హాలులో గ్రామీణాభివృద్ది శాఖకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు, వన మహోత్సవం, వివి జీరాంజీ పనులు, స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామ పంచాయతీ ప్రణాళిక తదితర అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ బిల్లులు పెండింగ్ లో ఉంచరాదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జలశ్రీ కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పంట కుంటలు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ శానిటరీ ఫీట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఎంపీడీఓలకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందుతున్న కొద్దీ సైబర్ నేరాల రూపాలు కూడా మారుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు సూచించారు. సైబర్ నేరాల నివారణలో భాగంగా సైబర్ జాగ్రత్త దివస్ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలియని లింకులు, ఆకర్షణీయమైన ఆఫర్లు, నకిలీ వెబ్సైట్లు, ఫేక్ యాప్లు, మోసపూరిత కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్, ఆన్లైన్ చాటింగ్ లో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది టీకాల వివరాలను యువిన్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయ్యి ఒక ప్రకటనలో సూచించారు. జాతీయ స్థాయిలో టీకా కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షించేందుకు పోర్టల్లో నమోదు చేయడం ఎంతో అవసరమని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జోగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప అన్నారు. ఇటిక్యాల మండలంలోని తిమ్మాపురం గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ప్రారంభించారు. అనంతరం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖాధికారులు రైతులతో కలిసి క్షేత్ర పర్యటన నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులను ప్రోత్సహించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని జిల్లా యువజన క్రీడా శాఖాధికారి రామలింగేశ్వర్ గౌడ్ అన్నారు. ఉండవెల్లి మండలం అల్లంపూర్ చౌరస్తాలోని వైష్ణవి పాఠశాలలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన జిల్లా స్థాయి వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2026-27 విద్యా సంవత్సరంలో జరిగే మండల, జిల్లా స్థాయి క్రీడలను ఐక్యతతో నిర్వహించాలని తెలిపారు. సెప్టెంబర్ 15 లోపు, మండల 30 లోపు జిల్లా స్థాయి పోటీలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని చిన్నచింతకుంట గ్రామంలో ఓటరు జాబితాపై తహసీల్దార్ కరుణాకర్ అవగాహన కల్పించారు. జాబితాలో పేర్లు లేని అర్హులు 1 అక్టోబర్ నాటికి 18 ఏళ్లు నిండే యువత ఫారం 6 డిక్లరేషన్ అవసరమైన పత్రాలను బీఎల్ఓలకు సమర్పించి ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. జాబితాలో తప్పులుంటే ఫారం 8 అనర్హుల పేర్లపై ఫారం 7 ద్వారా అభ్యంతరాలు తెలపాలని అవగాహన కల్పించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నది అగ్రహారంతో పాటు ఎర్రవల్లి మండలం బీచ్పల్లి NH 44 రోడ్డులోని పుష్కర ఘాట్ వద్ద వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పగడబందీగా చేపట్టేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ నరసింహారావు సంబంధిత అధికారులకు సూచించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మత్స్యశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయ్యి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక వైద్య నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. శిశు మరణాలను కేసుల వారీగా పరిశీలించి వైద్య, సామాజిక, కుటుంబ, గర్భధారణ, ప్రసవం తదితర కారణాలను వివరించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రసూనారాణి, రాజు, ఎస్ఓ తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0: జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: చిలుకురిశారు.

0: నితీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదో ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదో ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమి సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకే వేదికపై తీసుకురావడానికి ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యూహాత్మక సమావేశాలు ఉంటాయని తెలిపింది. సెమీకండక్టర్ తయారీ, ఆధునిక సాంకేతికతలతో పాటుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని ఆ శాఖ పేర్కొంది. గ్లోబల్ సెమీకండక్టర్ భాగస్వామిగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు భారతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ పట్టణ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ది విధానాలకు రాజస్థాన్ ప్రజలు మరోసారి పూర్తి మద్దతిస్తున్నారని స్పష్టమైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవలసిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. విమోచన దినోత్సవం సందర్బంగా పరేడ్ గ్రౌండ్స్ లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్ల, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట పార్టీ అధ్యకులు రామచంద్రరావు పాల్గొంటారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ 19వ సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామిని పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రుంగ్ తో జరిగిన సమావేశంలో రక్షణ రంగ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అంతరిక్ష రంగం వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారత్ వియత్నాం దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాల సందర్భంగా వచ్చే ఏడాదిని భారత్ వియత్నాం స్నేహ సంవత్సరంగా పాటించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరు కావడం ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్యనని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని, అంతేకాకుండా పెహల్గామ్ దాడిని ఖండించాయని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని, ఉగ్రవాదం ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరిని బ్రిక్స్ తిరస్కరించిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు.
1: The BRICS was very clear that any act of terrorism is criminal, and they in fact explicitly recognized Pahalgam attack. They condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism, and emphasized the zero tolerance for terrorism, rejected double standards in countering it.
0: Akashavani vartalu vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని

కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్స్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నయా భారత్ నషా ముక్త్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34,54,00,000 పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 13,70,00,000 మందికి పైగా యువత, 10,64,00,000 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 167,000 పైగా నషా ముక్తి మిత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాస్ పంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 31,40,000 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టుగా వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 10,00,000 పైగా పౌరులు భాగస్వాములుగా చేయటమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల చివరి నాటికి జాతీయ స్థాయి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 1033 హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు అత్యవసర సమయాల్లో ఆపరేటర్లు కూడా తమ సేవలు కొనసాగిస్తారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2018లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వైద్య అత్యవసరాలు, అంబులెన్సులు, క్రెయిన్లు, పెట్రోలింగ్ వాహనాల సమయం, అలాగే ఫాస్టాగ్ సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా కలిగిన చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చట్టవిరుద్దమైన మార్గాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుపై ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్జీసీ పేర్కొనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడి వల్ల ఈ ట్యాంకర్ నిరుపయోగంగా మారిందని, ఒమన్ తీరంలోని సమయంలో ఇరాన్ డ్రోన్ మరోసారి దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతైనట్టుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతమైందిగా యుఎస్ విశ్లేషకులు మైఖేల్ కుగెల్మాన్ అభివర్ణించారు. భిన్నాభిప్రాయాలు గల దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో భారత్ సమర్థత న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని బ్రిక్స్ కూటమి చాటుతోందన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా 11 దేశాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహించే 11 దేశాలు ఈ సదస్సులో ఏకగ్రీవంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతీస్తే ఏకపక్ష సుంకాలపై ఈ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంశాలపై సహకారం అందించాలని కోరింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ ను బలోపేతం చేయడంతో పాటుగా సభ్య దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడం ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశమని కుగెల్మాన్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడాక్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్ లో ఉరుములు ప్రభుత్వ కూడిన వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్ లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

0: చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్ లో భాగంగా ఢిల్లీలో ఈ రోజు జరిగే మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం ఆరోగ్యామృతం శీర్షణ వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు ఈ అంశం గురించి డాక్టర్ ఏవి రమణయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఏవి అనిల్ ప్రసాద్. ఈ కార్యక్రమానికి ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మరోపేరు, దర్జాకి దర్పానికి మరోపేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి ఉదయతరంగిణి ఆరోగ్యామృతం శీర్షణ వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు ఈ అంశం గురించి డాక్టర్ ఏవి రమణయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఏవి అనిల్ ప్రసాద్.
6: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి ప్రముఖ ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ ఏవి రమణయ్య గారు వచ్చేశారు. వాతావరణ పరిస్థితులు మారుతున్న క్రమంలో జనబాహుళ్యంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి. చినుకులు పడటం వల్ల, వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల, దోమలు ప్రబలటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం ఇవ్వటానికి ఈరోజు స్టూడియోలో డాక్టర్ రమణయ్య గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రోతలందరి పక్షాన డాక్టర్ ఏవి రమణయ్య గారిని సాదరంగా ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి స్వాగతిద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ గారు, మరి ఇందాక అనుకున్నాం కదా, మనం వాతావరణ పరిస్థితులు మారుతుండటం వల్ల కొన్ని రుగ్మతలు ఇటీవల ఎక్కువగా వింటున్నాం. మీరు ఒక మెడికల్ ప్రాక్టీషనర్ గా, డాక్టర్ గా, మీ క్లినిక్ ఎట్లాంటి సమస్యలతో వస్తున్నారు సంక్షిప్తంగా మన శ్రోతలకు తెలియజేస్తే బాగుంటుంది.
7: ఓకే అండి. మనకు ఇప్పుడు వర్షాకాలము స్టార్ట్ అయింది. వర్షాకాలం రావడం వల్ల ప్రజల్లో పట్టి ఏంటంటే, రకరకాల వాతావరణ మార్పు వల్ల రకరకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మనకు వచ్చేది వామిటింగ్స్ అండ్ మోషన్స్, అంటే నీళ్ళ విరేచనాలు, తర్వాత వాంతులు, ఆ తర్వాత జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, ఇట్లాంటి సహజంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణాలు ఏంటంటే, సడన్గా వాతావరణం మార్పు వల్లనో, తర్వాత ఈ వాటర్ లోపల మార్పు రావడం వల్ల, తర్వాత ఈ కలుషితమైన నీరు కానీ, దోమలు కానీ, తర్వాత రకరకాల బ్యాక్టీరియాలు కానీ ఒకసారి బయటికి రావడం వల్ల రకరకాల వాటర్ ప్రాబ్లమ్

0: ప్రాబ్లమ్స్ తోటి కూడా మనకు గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటే ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: డాక్టర్ గారు, ఇటీవల ఎక్కువ మందిలో మనం చూస్తున్నది వాంతులు, విరేచనాలు ఇట్లాంటివి చూస్తున్నాము. ఈ సమస్య ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది అంటారు? కారణాలు, దానికి చికిత్స ఎట్లా, జాగ్రత్తలు ఏంటి?
0: ఇది సహజంగా

చాలా మందికి వస్తాయి. కారణం ఏంటంటే మనము పర్సనల్ హైజీన్ అంటే పరిశుభ్రత పాటించాలి. ఈ పరిశుభ్రత పాటించినప్పుడు ఏంటంటే మనకు ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రప్రధానంగా మనకు వచ్చేది డయేరియా. డయేరియా అంటే నీళ్ల విరేచనాలు. నీళ్ల విరేచనాలు రకరకాలుగా ఉంటాయి. ఈ విరేచనాలు ఏంటంటే 2 నుంచి 3 వరకు నార్మల్ గానే ఉంటాయి. ఎక్కువ శాతం లూజ్ మోషన్స్ అంటే విరేచనాలు జరిగినప్పుడు ఆ యొక్క పేషెంట్స్ లోపల రోగుల లోపల మనకి ఏంటంటే మనకు డిహైడ్రేషన్ అంటే నీటి సాంద్రత బాడీ లోపల తగ్గిపోయే అవకాశాలు వస్తాయి. అవి రాకుండా చూడాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆరోగ్య సూత్రాలను పాటించి భోజనానికి ముందు కానీ భోజనానికి తర్వాత కానీ చేతులను కానీ కాళ్ళని కానీ ముఖాన్ని కానీ పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. వండేటప్పుడు కూడా మన పాత్రలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వాటర్తోటి కొంచెం పరిశుభ్రంగా కడిగిన తర్వాత వంట చేయడం చేయాలి. వాటిని కూడా మనము జాగ్రత్త చేసుకునేటప్పుడు కూడా వాటి మీద మూతలు అట్లాంటివి చక్కగా పెట్టాలి. ఒకవేళ కలుషితమైన నీరు ద్వారా మనం ఆహారం వండినప్పుడు అనుకోండి, దానివల్ల ముఖ్యంగా డయేరియా అనేది వస్తుంటుంది. డయేరియా అంటే నీళ్ళ విరేచనాలు. కామన్గా ఏంటంటే 1-3 వరకు కొంతమందికి నార్మల్గానే ఉంటుంది. మనం డైలీ 2-3 సార్లు వెళ్లే వాళ్ళం, ఎక్కువ సార్లు వెళ్ళినాం అనుకోండి, దాన్ని మనం డయేరియా అంటాం. దానివల్ల ఏంటంటే 1, 2, 3 లాగా మనకు 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్ ఏంటంటే 2-3 సార్లు వెళ్ళిన వల్ల కొంచెమైన వీక్నెస్ ఉంటుంది, తర్వాత వాళ్ళు వాటర్ బాగా తీసుకుంటా అంటారు, ఎక్కువ ఇబ్బంది ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనము ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇంట్లోనే తయారు చేసుకుని వాడాలి. ఈ కామన్గా డయేరియాస్ కారణాలు ఏంటంటే మనకు 50% కేసులు రోటా వైరస్ అనే దాని ద్వారా వస్తాయి. తర్వాత ఇంకో మిగతా అన్ని ఏంటంటే ఎంట్రోజెనిక్ టాక్సిజెనిక్ ఈకోలై. ఈకోలై అనేది ఒక బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ద్వారా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా మనకు కలుషితమైన నీటి ద్వారానే వచ్చే అవకాశాలు ఉంటాయి. కలరా కూడా 5-10% కేసెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత వచ్చేది నీళ్ళ విరేచనాలతోటి బ్లడ్ రావడం జరుగుతుంది. బ్లడ్ వచ్చినప్పుడు దాన్ని డిసెంట్రీ అంటాం మనం. అది బ్యాక్టీరియా ద్వారానే మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి మనము నివారణ చాలా ముఖ్యమైన పని. దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇంటి దగ్గర చేసుకునేది ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. మనం ఇప్పుడు మనకు అంతర దొరుకుతున్నాయి. మన గవర్నమెంట్ కూడా అని పిఎస్సీలో కానీ అంతర కానీ బయట కానీ షాపులలో కానీ మనకు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవి దొరుకుతున్నాయి. యాక్చువల్గా కారణం చెప్తాను మీకు అండి. ఈ డయేరియా వచ్చినప్పుడు ఏమంటారు, మన శరీరం నుంచి వాటరు, సోడియము, ఎలక్ట్రోలైట్స్ అనేది బయటకు వెళ్ళిపోతాయి. అది వాటి ద్వారా ఏమవుతుందంటే మనకు న్యూట్రియంట్స్ కూడా మనకు బయటకు పోయే అవకాశం ఉంటాయండి. అలాంటప్పుడు మనకు ఏమవుతుందంటే వీక్నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బాగా వీక్నెస్ అయిపోయి డల్గా ఉండడము, డ్రై మౌత్ ఉండడము, తర్వాత ఏ పని చేయడానికి ఇష్టం లేకపోవడము, సిక్ అయిపోవడం జరుగుతాయండి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఓఆర్ఎస్, ఓఆర్ఎస్లో ఏంటంటే మనకు ఉండేది గ్లూకోజ్, సోడియము, తర్వాత కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి అన్నట్టు. మనం గ్లూకోజ్ ఎందుకు చేయాలంటే గ్లూకోజ్ ఇచ్చినప్పుడు ఆ గ్లూకోజ్ తోటి సోడియం కూడా ఉంటుంది. సోడియము గ్లూకోజ్ రెండు కలిసినప్పుడు ఏంటంటే ఓఆర్ఎస్ లోపల వాటర్ కాంటెంట్ను మెయింటైన్ చేయడానికి అవకాశం వస్తుంది. సోడియం అబ్జర్ప్షన్ ఏమైందంటే వాటర్ వస్తుంది. వాటర్ వచ్చినప్పుడు సోడియము, వాటర్, ఈ రెండు లవణాలను వాటర్ కలిసి వచ్చినప్పుడు ఏంటంటే మనకు డిహైడ్రేషన్ నుంచి రక్షించడానికి అవకాశం వస్తుంది. తర్వాత ఏంటంటే వామిటింగ్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వామిటింగ్స్ అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఇట్లాంటి ఓఆర్ఎస్నే ఇవ్వాల్సి ఉంటుంది. బాగా ఎక్కువగా వామిటింగ్స్ జరిగినప్పుడు, మోషన్స్ బాగా అయినప్పుడు, జప్పిగా ఉన్నప్పుడు, స్కిన్ డ్రై అయిపోయినప్పుడు వాళ్ళను ఒకటి ప్లాన్ ఏ అంటాము, ఓఆర్ఎస్ ఒకటి రోజు రెగ్యులర్గా ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళు ప్రతిసారి వామిటింగ్ చేసినప్పుడు కానీ, మోషన్స్ వెళ్ళొచ్చినప్పుడు కానీ ఒక ఈచ్ వామిటింగ్స్ ఏం చేయాలంటే 50-100 ml వరకు వాటర్ మనము ఓఆర్ఎస్ మనకు వాళ్ళకు సప్లిమెంట్ చేయాలి. అది 1 సంవత్సరం కానీ తక్కువ ఉన్న వాళ్ళకు. 1 సంవత్సరం పైన ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే 100-200 ml వరకు మనం ఏం చేయాలంటే ఈ ఓఆర్ఎస్ ద్రవాన్ని వాళ్లకు తాగించాలి. తర్వాత ఇంకా ఎక్కువగా అవుతున్నాయి అనుకోండి, వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఎక్కువైపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు రెస్ట్లెస్గా ఉంటారు. తర్వాత ఐస్ అని సంఖ్యన అయిపోతాయి, అంటే కళ్ళు లోపలికి పోతుంటాయి, టీయర్స్ కూడా తగ్గిపోతాయి. తర్వాత మెంటల్గా వాళ్ళు డిప్రెస్ లాగా ఉంటారు, వాటర్ బాగా తాగుతుంటారు. అట్లాంటి సందర్భాలు ఏంటంటే వాళ్ళకు డిహైడ్రేషన్ ఎండో స్టేజ్లో ఉన్నట్టు. వాళ్ళకి అట్లాంటి వాళ్ళకు కూడా మనం ఇంటి దగ్గరనే మనం ఈ ఓఆర్ఎస్ జరవాకాలు ఇచ్చి వాళ్ళని కాపాడుకోవచ్చు. వాళ్ళకి ఏం చేయాలి, 75 ml/kg అంటే వాళ్ళ వెయిట్ని బట్టి అందాజు ఒక 5 kgs అనుకోండి, దానికి ఇంటూ 75 తోటి ఈ ఓఆర్ఎస్ని తయారు చేసి కొంచెం కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలి. తర్వాత మనం ఇచ్చే ఇంట్లో ఇచ్చే డైట్ కూడా మనం రెగ్యులర్గా వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత ఏంటంటే ప్లాన్స్ ఏంటంటే వీళ్ళు చాలా మందికి ఏంటంటే ఇంకా ఎక్కువైనాయి అనుకోండి, వామిటింగ్స్, మోషన్స్ తీవ్రంగా ఉన్నాయి, అట్లాంటి వాళ్ళు ఏంటంటే బాగా డల్ అయిపోయి వీక్ అయ్యి నడవడానికి కూడా అనేబుల్ టు వాక్ అట్లాంటి కండిషన్లో ఉంటుంది. సివియర్ డిహైడ్రేషన్ వాళ్ళకి ఏం చేయాలంటే
వాళ్ళను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కానీ, వాళ్ళకు రింగర్ లాక్టేట్ కానీ, నార్మల్ సెలైన్ కానీ వాళ్ళకు ఐవి ఫ్లూయిడ్ ద్వారా ఇచ్చి మనము వాళ్ళను డిహైడ్రేషన్ నుంచి కాపాడాలి. డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుందంటే పేషెంట్ అన్కాన్షియస్ కానీ కోమకు కానీ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వాటి నుంచి మనము ఈ ఓఆర్ఎస్ ద్వారా మనం రక్షించాలి. కామన్ గా ఏంటంటే ఏరియాస్ కి డ్రగ్ థెరపీ అనేది అంటే మందులు వాడడం అనేది అందరు వాడుతుంటారు, కానీ యాక్చువల్ గా ఈ డయేరియా

0: దానికి ఓఆర్ఎస్ఏ మందు, దానికి ఏ యాంటీబయాటిక్ కానీ ఏవి కానీ అవసరం లేదు. కామన్ గా ఏంటంటే వైరల్ వాటికి యాంటీబయాటిక్స్ ఏ ఉండయి, బ్యాక్టీరియా వాటికి ఏంటంటే షీగల్లా కానీ కలరా వాటికి కానీ మనం కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మనం ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కామన్ గా అందరూ ఈ కౌంటర్ మీద తీసుకొని మందులు వాడుతుంటారు, దానివల్ల కొన్ని మనకు దుష్పరిమాణాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ లోపరమైడ్ అని లేకుంటే లోమోటిల్ అని వీళ్ళు సహజంగా వాడుకుంటారు. ఈ వాడినప్పుడు ఏమవుతాయంటే అవి ఇంటెస్టైన్స్ అంటే మన పేగులు, చిన్న పేగు పెద్ద పేగు వాటి యొక్క మోటిలిటీ అంటే కదలికలను తగ్గిస్తుంది. తగ్గించినప్పుడు ఏమవుతాయంటే బ్యాక్టీరియాస్ అక్కడ మల్టిపుల్ అయ్యి అంటే బాగా సంఖ్య పెరిగిపోయి మనకు సెప్సిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండోది ఏంటంటే ఈ ఇంటెస్టైన్స్ కదలికలు తగ్గిపోయినప్పుడు ప్యారలైటిక్ ఇలియస్ అనేది కూడా వస్తుంది, పొట్ట ఉబ్బిపోతుంది, కదలిక ఉండదు, అట్లాంటి కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే బయట కౌంటర్ దొరుకుతున్న ఈజీగా అని చెప్పి మాత్రం వాడకండి. ఎవరికైనా ఓఆర్ఎస్ఏ వాడండి. ఓఆర్ఎస్ఏ WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన ట్రీట్మెంట్ విధానం ఇది. దాన్ని మనం అందరం ఫాలో అయితే ఏ ప్రాబ్లం లేకుండా ఈ డయారియా నుంచి కానీ వామిటింగ్స్ కానీ రక్షణ పొందొచ్చు. ఓన్లీ డిహైడ్రేషన్ 3 ప్లేస్లు ఉన్నాయనుకోండి, అట్లాంటి వాళ్ళని మాత్రం హాస్పిటల్ తప్పకుండా దగ్గర ప్రభుత్వ హాస్పిటల్ కానీ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. వాళ్ళకి IV ఫ్లూయిడ్స్ కంటిన్యూస్గా ఉండాలి. ఒక 5-6 గంటలు వాళ్ళు అబ్జర్వేషన్లో ఉంటే వాళ్ళకి రక్షణ అనేది బాగా ఉంటుంది.
1: డాక్టర్, ఈ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువగా మనకు కనిపిస్తున్నది ఈ వాంతులు విరేచనాల సమస్య. దీని గురించి ప్రాథమిక దశలో కంగారు పడాల్సిన పని లేదు. ఓఆర్ఎస్ అంటే ఇంట్లో తయారు చేసుకునేది కూడా, అంటే ఉప్పు చక్కెర నీళ్లు
0: వాడి కూడా
1: కలిపి
0: వాటర్ మనం డ్రింకింగ్ వాటర్ కలుపుకొని తాగాలే. 200 ml గ్లాస్ కి వాటర్ కి మనం డ్రింకింగ్ వాటర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ కాబట్టి దాంట్లో పాటు 1 చెంచా షుగర్ 1 చెంచా సాల్ట్
1: ఇది వేసుకుని కొంచెం కొంచెంగా తాగితే దానివల్ల చాలా మటుకు ఉపశమనం అనేది ఉంటుందని తెలియజేస్తుంది.
0: 100% ఉపశమనం ఉంటుంది. రియల్ గా చెప్పాలంటే ఇదే నిజమైన ట్రీట్మెంట్.
1: ఓఆర్ఎస్ అనేది మనకి మెడికల్ షాపుల్లో కూడా దొరుకుతుంటది.
0: గవర్నమెంట్ కూడా తర్వాత ఆశా వర్కర్లు కానీ వాళ్ళు కానీ ఇళ్లలో కూడా వచ్చి మనకు సప్లై చేయడం జరుగుతుంటది. అట్లాంటి వాటిని మనం ప్రతి వాళ్ళు ఇంట్లో దీన్ని ఒక అత్యవసర దాని కింద ఉంచుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం.
1: బాగుంది డాక్టర్ గారు. ఇంకా మనం ఇతర సమస్యలను చూస్తే దగ్గు జలుబుతో కూడా చాలా మంది బాధపడుతున్నారు. దీనికి కారణాలేంటి, దీనికి జాగ్రత్తలేంటి, నివారణ ఏంటి?
0: కామన్ గా ఏంటంటే ఇప్పుడు ఈ వాతావరణ మార్పు వల్ల ఏమైతుందంటే జలుబు రావడం కామన్. ఇది వైరస్ డిసీజ్, వైరల్ వల్లనే వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇది జలుబు అంటే ఎక్కువగా తుమ్మడం కానీ లేకుంటే ముక్కు కారడం కానీ లేకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ నోస్ బ్లాక్ అవడం కానీ ఇట్లాంటివన్నీ కామన్ గా ఈ కాలంలో వచ్చే వ్యాధులతోటి ఉంటుంది. ఇవి కూడా హిమోఫైలస్ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ తోటి వస్తుంది. దీనికి కూడా రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ముఖ్యమైనది. పర్సనల్ హైజీన్ అంటే పరిశుభ్రతలు పాటించడం ముఖ్యమైనది. తర్వాత ఒకవేళ బాగా ఇబ్బంది ఉన్నప్పుడు కానీ జ్వరాలు అట్లాంటివి వచ్చినప్పుడు కానీ మనము డాక్టర్ గారిని సంప్రదించి మనం మందులు వాడాలి. ఇది కూడా వైరసే కాబట్టి దీనికి కూడా యాంటీబయాటిక్స్ అనేది అనవసరంగా వాడకూడదు. దానివల్ల మనం ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి మన శరీరం లోపల ఇంటెస్టైన్స్ లోపల కూడా చాలా తగ్గిపోయే అవకాశాలు వస్తాయి. అందుకని మనము అనుభవజ్ఞ వైద్యుల ద్వారానే మనము వాళ్ళ సలహా తీసుకుని మందులు వాడడం చాలా మంచిది.
1: వ్యక్తిగత పరిశుభ్రత పాటించి మనం తీసుకునేటువంటి ఆహారం, తీసుకునేటువంటి మంచినీళ్లు పరిశుభ్రంగా ఉండేవిగా తీసుకుంటే గనక ఇందాక మనం అనుకున్నటువంటి ఈ వాంతులు విరేచనాలు అట్లాగే
0: వాంతులు గాని జ్వరాలు గాని వీటి నుంచి మనం రక్షణ పొందొచ్చు. ముఖ్యంగా మనం ఏంటంటే మనం పరిశుభ్రమైన వాతావరణం లాగా ఉండేటట్టు చూసుకోవాలి. మన ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం ప్రతిసారి భోజనాన్ని ముందు కానీ తర్వాత కానీ చేతులు కానీ కాళ్ళు కానీ చక్కగా సబ్బుతో కడుక్కోవాలి. తర్వాత వేడి వేడి ఆహారాన్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వేడి ఆహారాన్ని ఇంట్లో అందరు తినాలి. మార్నింగ్ వండిన ఆహారాన్ని ఈవినింగ్ వండిన ఆహారాన్ని మార్నింగ్ అట్లా చేయకూడదు. దానివల్ల ఏంటంటే అందులో పాట బ్యాక్టీరియాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే మంచి పండ్లు కానీ పాలు కానీ గుడ్లు కానీ ఇట్లాంటివన్నీ చక్కగా తీసుకున్నప్పుడు మన రోగ నిరోధక శక్తి పెరిగి ఏ వ్యాధులు మనకు రాకుండా కాపాడడానికి అవకాశాలు ఉంటాయి.
1: డాక్టర్ గారు, మనం అబ్జర్వ్ చేస్తుంటాము ఈ కార్మికులు, ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు, వీళ్ళందరూ కూడా రాత్రి వండుకున్నటువంటి ఆహారాన్ని తెల్లవారి పొద్దున తెల్లవారి మధ్యాహ్నం కూడా తీసుకుంటూ ఉంటారు. వీళ్లకు మీరేమైనా సంక్షిప్తంగా సూచనలు ఇస్తారా?
0: సహజంగా ఏంటంటే మనము ఎప్పుడు వంట చేసిన ఆహారాన్ని అప్పుడు తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఏ జబ్బులు రాకుండా కానీ జీర్ణశక్తి కానీ బాగా ఉండే అవకాశాలు ఉంటుంది. రాత్రి తీసుకున్న ఆహారాన్ని, ఉదయాన్ని రాత్రి వండిన ఆహారాన్ని, నిల్వ చేసిన ఆహారాన్ని లేదా ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని మార్నింగ్ తీసుకోవడం వల్ల దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ అన్ని తగ్గిపోతాయి. రెండవది, కొన్ని సందర్భాలలో కొన్ని ఆహారాలు చెడిపోయే అవకాశాలు కూడా వస్తాయి. దాని ద్వారా మనకి ఏమవుతాయి అంటే వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కడుపు నొప్పి కానీ, డైజెషన్ కాకపోవడం కానీ, ఒక్కోసారి విరేచనాలు కానీ, ఒక్కోసారి వాంతులు కానీ, ఇట్లాంటి వచ్చే అవకాశాలు నిల్వ ఉండే ఆహారాలు ఒకటి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఆహారాలు తయారు చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత అవి ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు కలుషితమైన రకరకాల ఈ ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి, వాటిని కూడా తీసుకొని వాడడం వల్ల కూడా మనకు అవుతుంది. ఇప్పుడు అందరూ రసాయన పదార్థాలతోటి మన వ్యవసాయం ద్వారా ఇవన్నీ సేంద్రీయ వ్యవసాయం కాకుండా అవి చేయడం వల్ల వాటి వల్ల కూడా కొన్ని రకాలుగా కొన్ని సందర్భాలలో కొన్ని గంటల తర్వాత ఈ వండిన పదార్థాలు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
1: ఈ కార్యక్రమం వింటున్న మన శ్రోతలందరూ కూడా డాక్టర్ గారు మీరు చెప్తున్నటువంటి చిన్న చిన్న
0: జాగ్రత్తలు
1: తీసుకుంటే
0: 90% మనము రక్షణ పొందొచ్చు.
1: చక్కటి
0: 10% అంటే మనకు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పదు. అప్పుడు మనము డాక్టర్ గారు కానీ మన దగ్గర ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ కానీ మనము సందర్శించి వాళ్ళ ద్వారా మనము వాళ్ళ ట్రీట్మెంట్ అంటే చికిత్సను తీసుకుని రోగం నుంచి బయటపడవచ్చే అవకాశాలు ఉంటాయి.
1: డాక్టర్ గారు, మరొక విషయం మనం చర్చించాలంటే ఎక్కువ మందిని కలవర పెడుతున్నది జ్వరాలు. రకరకాలైనటువంటి జ్వరాలు వస్తున్నాయి, పేపర్లలో కూడా చూస్తున్నాము. జ్వరాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం మీరు మన శ్రోతలకు ఇస్తే బాగుంటుంది. జాగ్రత్తలు,
0: కామన్ గా జ్వరము అనేది మనకు బాడీ లోపల 98.6 ఆర్ 37°C. జ్వరం ఏంటంటే రావడానికి ముఖ్యమైన కొన్ని కారణాలు ఏంటంటే మన శరీరం లోపల అంతర్గతంగా ఏదైనా వ్యాధి కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది, మనం ఏమైనా వేరే వాతావరణానికి ఎక్స్పోజ్ అయిన చల్లటి గాలికి వెళ్ళినప్పుడు కానీ, వర్షంలో తడిసినప్పుడు కానీ, లేకుంటే ఇంకేమైనా వ్యాధిగ్రస్తుల దగ్గర చాలాసేపు ఉన్నప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ టీబీ వ్యాధిగ్రస్తుల దగ్గర మనం ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి, వాళ్ళ ద్వారా వచ్చే మన క్రిములను మనం పీల్చడం అనుకోండి, దానివల్ల మనకు జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నట్టు. అందుకొరకే పర్సనల్ హైజీన్ వల్ల మనం దీన్ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనకు వచ్చేది వైరల్ జ్వరాలు. వైరల్ జ్వరాలు కామన్ గా ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ తోటి బాడీ పెయిన్స్ అండ్ తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, తర్వాత జ్వరము, దగ్గు, జలుబు, ఇంకా కొంతమంది లోపల తీవ్రమైన కండరాల నొప్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మనం ఏంటంటే ఆ వాతావరణానికి వచ్చినప్పుడు వాతావరణంతో మనం కూడా మార్పు ఉండాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు బాగా వర్షం వస్తున్నప్పుడు మనము గొడుగేసుకోవడమో, జాగ్రత్త పాటించడమో, చల్లటి గాలికి వెళ్ళినప్పుడు మనం మాస్క్ కానీ లేకుంటే ఇప్పుడు సహజంగా మనము వీటి నుంచి రక్షణ పొందడం అట్లా అని చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ వ్యాధుల నుంచి మనం రక్షణ పొందవచ్చు. ఒకవేళ మనకు జ్వరమే వచ్చింది అనుకోండి, రాగానే మనం యాంటీబయాటిక్స్ అట్లా స్టార్ట్ చేసుకోకూడదు. దీనికి బెస్ట్ డ్రగ్ ఏంటంటే మనం పారాసిటమాల్ వేసుకోవాలి. మనము మన యొక్క బరువును బట్టి, మన బరువును బట్టి పారాసిటమాల్ వాడాలి. అందరికీ తెలిసింది 650 వేసుకోవాలని మన అందరం వేసుకోకూడదు. పారాసిటమాల్ ఏంటంటే రోగ నిరోధక శక్తిని ఉంటుంది దాంతో పాటు అనాల్జిక్, యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే దాంట్లో మూడు రకాల పనులు చేసే అవకాశం ఉంటుంది. రోగాన్ని తీసేస్తుంది, తర్వాత మనకు జ్వరాన్ని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ ఏమున్నా కూడా తగ్గించే అవకాశాలు ఉంటుంది. వాటిని మనము రోజు మన ఎక్కువ అధికంగా జ్వరం ఉన్నప్పుడు రోజు 3 సార్లు కానీ, 4 సార్లు కానీ, అంటే ప్రతి 6 గంటలు లేదా 8 గంటలకు ఒకసారి కానీ డైలీ మనం వాడుకోవచ్చు. స్వంతంగా వాడాలంటే పారాసిటమాలే మంచి బ్రాండ్ని తీసుకొని మనం వాడాలి. దానివల్ల మనం ఈ జ్వరం నుంచి రక్షణ పొందవచ్చు. ఒకవేళ జలుబు కానీ తర్వాత ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ని కంపల్సరిగా మనము కన్సల్టేషన్ చేయాలి. ఇవి వాడినా కూడా మనకు 2 రోజులైంది, 3 రోజులైంది జ్వరం తగ్గట్లేదు అంటే మన లోపల ఏదో ఒక బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఏదో ఒక వ్యాధి మనకు ఉన్నట్టుగా నిర్ధారణ అయిందన్నట్టు. అప్పుడు మనం ఏం చేయాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ చేసినప్పుడు డాక్టర్ గారిని సమగ్రంగా పరిశీలించిన తర్వాత కొన్ని సందర్భాలలో అవసరమైతే మనము బ్లడ్ టెస్ట్ అట్లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ అండ్ యూరిన్ లాంటి రక్త పరీక్షలు కానీ, మూత్ర పరీక్షలు కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఒకటి ఏంటంటే డెంగ్యూ అనే జ్వరం మళ్ళీ వస్తున్నది. ఇది ఏంటంటే దోమల ద్వారా కానీ వచ్చే వైరస్ వ్యాధికి మళ్ళీ వాతావరణం మారిపోయింది, అపరిశుభ్రం అయిపోతుంది. దానివల్ల ఈ దోమలు కానీ ఇవి కానీ విజృంభించినప్పుడు ఏంటంటే మళ్ళీ మనకు రకరకాల ఈ జ్వరాలు కానీ వ్యాధులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ జ్వరం కానీ 1 day, 2 days, 1 రోజు కానీ, 2 రోజులు తగ్గనప్పుడు మనం తప్పకుండా వైద్యాధికారులను కలవాలి. కలిసి వాళ్ళ యొక్క అడ్వైస్ ద్వారా మనము ట్రీట్మెంట్ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు కలర్ ఫీవర్ ఉంది మనకు, డెంగ్యూ వ్యాధి అనేది. ఈ డెంగ్యూ వ్యాధి వల్ల మనకు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరం కానీ, గిడ్డినెస్ అంటే తల తిప్పడం గాని వామిటింగ్స్ గాని వచ్చినట్టు గాని బలహీనంగా ఉండి వీక్ గా ఉండి జ్వరం ఎన్ని మాత్రలు వేసుకున్నా కూడా తగ్గకుండా ఉంటది. 103, 104 అట్లాంటి జ్వరంలో ఉంటది. పేషెంట్ చాలా బెడ్ లోనే ఉండే పరిస్థితి ఉంటది. అట్లాంటి సమయంలో మనం తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మనం పరీక్షలు చేయించుకొని ఒకవేళ డెంగ్యూ వ్యాధి వచ్చింది అనుకోండి దానికి మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే అడ్మిట్ కావాలి. దానికి ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ ప్లేట్లెట్ కౌంట్స్ ఏంటంటే 1,40,000 నుంచి 4.5 లక్షల వరకు నార్మల్ గా ఉంటది. ఈ డెంగ్యూ వ్యాధి గ్రస్తులకు ఏమైతాయంటే WBC కౌంట్ తెల్ల రక్త కణాలు అందులో ఉండే ప్లేట్లెట్స్ కూడా ఇవి తగ్గే అవకాశాలు వస్తాయి. ఈ సంఖ్య బాగా తగ్గినప్పుడు 20,000 కన్నా గానీ పడిపోయినప్పుడు ఏంటంటే మన

0: శరీరంలో పాటు రక్తస్రావం జరిగే అవకాశాలు ఉంటుంది. అప్పుడు ఏమైంది అంటే మనం బ్లీడింగ్ టెండెన్సీస్ అని మనం ఇంగ్లీష్ మాటమైందంటే ఈ ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. మలము లోపల రక్తం వెళ్ళిపోతుంటది, ఒక్కొక్కసారి రక్త విరేచనాలు అవుతుంటది, ఒక్కొక్కసారి శరీరం లోపల మనం ఎక్కడ ముట్టుకున్నా గానీ ఇట్లా టచ్ చేసినా గానీ ఎర్రటి మచ్చలైపోయి రక్తము పేరుకునే అవకాశాలు ఉంటాయి, రక్తం గడ్డ కట్టదు అన్నట్టు. దానివల్ల మనకి ఏమైతుంది అంటే రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా హాస్పిటల్లో ఉండి మంచి ట్రీట్మెంట్ తీసుకుని ప్లేట్లెట్ ని ఎక్కించుకొని మళ్ళీ మనం ఆరోగ్యవంతులం కావచ్చు.
1: అంటే సాధారణంగా జ్వరం వచ్చి డెంగీ పాజిటివ్ వచ్చినా గానీ రక్త కణాల సంఖ్య మరీ తక్కువగా ఉన్నప్పుడే కొంత కంగారు పడి అడ్మిషన్ తీసుకుని ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం
0: విధంగా మనం పాటించాలి. ఈ రక్త కణాలు కనుక 140,000 అంటే 20,000 ఉన్నా కూడా మన డాక్టర్లు మన వాళ్ళు ఇక్కడ పేషెంట్స్ కి సరైన మంచి ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చిన కేసులు చాలా చాలా ఉన్నాయి. కంగారు పడవలసిన అవసరం లేదు. మనం చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ సరైన సమయంలో కూడా సరైన డాక్టర్ గారిని కలవాలి. దీనికి ఎందుకంటే ఇది కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి. ఏదైనా వ్యాధి తీవ్రంగా ఉన్నది అనుకున్నప్పుడు మనము మంచి చక్కటి ప్రభుత్వ హాస్పిటల్ కానీ పెద్ద ఆసుపత్రి కానీ క్వాలిఫైడ్ డాక్టర్ కానీ మనం కలవాలి. కలిసినప్పుడు ఏంటంటే మనకు నాణ్యమైన చికిత్స వస్తుంది, తర్వాత మనం తొందరగా కోలుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనము పర్సనల్ హైజీన్ అంటే మన పరిశుభ్రతను పాటించాలి. సహజంగా రోజు మనం అందరము మార్నింగ్ లేచిన తర్వాత చేసే కార్యక్రమాలను చేసినట్టే ప్రతి వారు తప్పకుండా స్నానం చేయాలి, శుభ్రమైన బట్టలు వేసుకోవాలి, ఆహారం కూడా ఫ్రెష్గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సీజన్లో దొరికే పండ్లు ఉంటాయి కదా, ప్రతి సీజన్లో మనకు దొరికే అన్ని రకాల పండ్లను మనం తీసుకోవాలి. దానివల్ల మనకి న్యూట్రిషన్ ఉంటుంది, విటమిన్లు కానీ తర్వాత అమైనో యాసిడ్స్ కానీ బాడీకి ఉపయోగపడే అన్ని రకాల విటమిన్స్ కూడా మనకు ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి లభించే అవకాశం, పండ్ల ద్వారా లభించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనము సమయానికి ఆహారం తీసుకోవాలి, సమయానికి నిద్ర ఉండాలి. సరి అయిన నిద్ర ఉన్నా కూడా మంచిది. మనం తర్వాత ఏంటంటే అపరిశుభ్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మనం మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించడం వల్ల ఎన్నో రోగాలు బయట నుంచి వచ్చే గాలి మన శరీరం లోపలికి వెళ్లకుండా ఉంటుంది. దాని ద్వారా మనం ఎన్నో రకరకాల వైరస్ వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు.
1: డాక్టర్ గారు, పిల్లల్లో వయోవృద్ధుల్లో ఈ కాలంలో కొంత ఎక్కువ కాన్షియస్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది,
0: చాలా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు గ్రోయింగ్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళు ఏదైనా చిన్నగా వచ్చిన జ్వరాన్ని కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు మనము సరి అయిన ఆహారాన్ని ఇవ్వాలి, సరి అయిన రెస్ట్ పెట్టాలి, మందులు కూడా సరైన సమయానికి ఇవ్వాలి. వృద్ధుల్లో పట్టి ఏంటంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, వాళ్ళు రోగాన్ని ఎదుర్కొనే శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మనము సరి అయిన ఆహారాన్ని కానీ మందులను కానీ సరైన సమయానికి ఇచ్చి సరి అయిన రక్షణ కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని రకరకాల వ్యాధులు కూడా ఉండి మందులు వాడే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకు శ్రద్ధ, ఇంట్లో వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకొని వాళ్ళకు మంచి చక్కటి ఆహారాన్ని మందులను సమయానికి ఇచ్చి వాళ్ళని మనం ఈ చిన్న చిన్న వ్యాధుల నుంచి మనం కాపాడవచ్చు.
1: చివరిగా డాక్టర్ గారు, సంక్షిప్తంగా మన శ్రోతలకి ఈ కాలంలో అంటే ఈ వర్షాకాలం పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీరు ఒక్కసారి సంక్షిప్తంగా తెలియజేస్తే బాగుంటుంది.
0: కామన్గా ఇప్పుడు మనం ఈ వర్షాకాలంలో ఏంటంటే అందరం జాగ్రత్తలు పాటించాలి, వర్షంలో తడవకూడదు, పరిశుభ్రతను అందరూ పాటించి జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెష్గా వండిన ఇంట్లో వండిన ఆహారాన్ని మనము ప్రిఫర్ చేసి తీసుకోవాలి. తర్వాత ప్రతి సీజన్లో దొరికే పండ్లను అన్నింటినీ రెగ్యులర్గా తీసుకోవాలి. కూరగాయలు కూడా అన్ని రకాల కూరగాయలను మంచి వాడి ఆరోగ్యాన్ని ఉంచుకోవాలి. తర్వాత మనము ప్రతి వాళ్ళము ఏం చేయాలంటే ఆరోగ్యం ఉండాలంటే కొంత వాకింగ్ శరీరానికి శ్రమ ఉండాలి. డైలీ ఒక మినిమం ఒక 4 కిలోమీటర్స్ అంటే ఒక 1 అవర్ వాకింగ్ చేసి వ్యాయామం చేసి తర్వాత యోగా కానీ మెడిటేషన్ కానీ ప్రాణాయామం చేయడం వల్ల ఏంటంటే మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, తర్వాత మానసిక శక్తి పెరుగుతుంది. దీనివల్ల మనకు రోగాలు కానీ ఇవి కానీ దగ్గరకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. మనం ఈ సూత్రాలను పాటించినప్పుడు ఏంటంటే త్వరగా పేషెంట్ అయ్యే అవకాశాలు రావు, వచ్చినా కూడా అతి త్వరగా మనము కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: చాలా చక్కటి సూచనలు ఇచ్చారు డాక్టర్ రమణయ్య గారు. ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రానికి వచ్చేసి కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఈ కాలంలో, కానీ దానికి కంగారు పడాల్సిన పని లేదు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సత్వర నివారణ ఉంటుంది. ఒకవేళ నివారణ అనేది సాధ్యం కాకపోతే వైద్యుణ్ణి సంప్రదించాలి తప్పనిసరిగా అని మీరు తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వ్యక్తిగత పరిశుభ్రత ఒకటి, చక్కటి పౌష్టికాహారం తీసుకోవటము, సరైనటువంటి దినచర్య, వ్యాయామం ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి అవసరమని మీరు తెలియజేస్తున్నారు. మీరిచ్చినటువంటి సూచనలు సలహాలు అన్నీ కూడా మన శ్రోతలు పాటించి చక్కటి ఆరోగ్యంతో ఆనందకరంగా వాళ్ల జీవనం కొనసాగిస్తారని ఆశిస్తూ మీకు ఇన్ని సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే.
0: ఆకాశవాణి కేంద్రానికి తర్వాత శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
2: మీరింతవరకు ఉదయ తరంగిణి ఆరోగ్యామృతం శీర్షికన వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు ఈ అంశం గురించి డాక్టర్ ఏవి రమణయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఏవి అనిల్ ప్రసాద్. ఉదయ తరంగిణి కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: పది లక్షల లాటరీ నాకు
4: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
6: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ASHA scholarship.co.in.
7: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
8: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
9: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
10: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
11: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
2: ఉదయ తరంగిణి కార్యక్రమంలో కొన్ని పాటలు విందాం. ఆనందం చిత్రం నుండి టిప్పు మరియు సత్యపడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వర్షం చిత్రం నుండి చిత్ర రఘు పల్బం పడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: నాలుగు స్తంభాలాట ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన వేటూరి గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ వేదవల్లి గారి గాత్ర సంగీతం వింటారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.8 మెగాహెర్ట్స్ పై శ్రోతలు, శాస్త్ర సంగీత కార్యక్రమంలో ఆర్ వేదవల్లి గారి గాత్రం సంగీతం వింటున్నారు. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ వేదవల్లి గారి గాత్ర సంగీతం విందాం.

ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ వేదవల్లి గారి గాత్ర సంగీతం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కోస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो अब उमंग की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अर्शद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग।
2: మీరు ఇంతవరకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా వినండి రాజా. ఈ చిత్రం నుండి చిత్ర పాడిన పాట. పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఏసీఏ రాజ్కుమార్.

చిత్రసీమలో తర్వాత పాట మంచి మనసుల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రాసింది ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

యువకుడు ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: పది లక్షల లాటరీ నాకా?
0: కార్యక్రమంలో తర్వాత పాట బైకర్. ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన కృష్ణకాంత్ గీతం, సంగీతం గిబ్రాండ్.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రసీమల తర్వాత పాట అల్లరి అల్లరి ఈ చిత్రం కోసం రఘుకుంజ మరియు కౌసల్య పడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం చక్రీత్.

0: కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమలా, గజ్జా బొబ్బలా,

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: చిత్రసీమల తర్వాత పాట మహర్షి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన వెన్నెల కంటి గీతం, సంగీతం ఇళయరాజా.

వాల్తేర్ వీరే చిత్రం నుండి రామ్ మిరియల రోల్ రైడ్ పాడిన రోల్ రైడ్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

స్టాప్ డాన్సింగ్, పునగాలు లోడింగ్.

ఐ డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనగాలు లోడింగ్. Don't stop dancing, I'm a monogon alone.

0: don't stop dancing. Bonacano loading. Don't stop dancing. Bonacano loading. Hey, don't stop dancing. Bonacano loading. Hey, don't stop dancing. Bonacano loading.
1: కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 MHz పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమల తర్వాత పాట పెళ్లి పుస్తకం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆరుద్ర గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 100.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రసీమ ఉంటున్నారు కార్యక్రమంలో. మరి చివరిగా విందామా తొలి ప్రేమ చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి, స్వరాలు సమకూర్చింది దేవ్ దేవా.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.
1: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. తర్వాత పరేడ్ రిహార్సల్స్ పర్యవేక్షించారు. ఎల్లుండి నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాటు ప్రజాసేవలో నిమగ్నమవడంతో ఆయన పుట్టినరోజును బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నాయి. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఎల్లుండి సేవా సంకల్ప్ అభియాన్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఉజ్జయినిలో ఈ రోజు సాయంత్రం భారీ దీపోత్సవం నిర్వహిస్తారు. విప్రా నది వెంబడి ఉన్న ఘాట్ల వద్ద 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించనున్నారు. ఆగస్టులో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మరింతగా పెరిగింది. జూలైలో ద్రవ్యోల్బణం 4.45% ఉంటే ఆగస్టులో ఏకంగా 4.82% నమోదైంది. వరుసగా 3 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నేపాల్కు రోజుకి 18 గంటల పాటు కరెంటు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెరుపు వరదలతో నేపాల్లో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఖైరతాబాద్లో ప్రతిష్ఠించిన అతిపెద్ద పంచముఖ సంకటహర మహాగణపతిని నిన్న తొలిరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 24 వరకు గణేష్ ఉత్సవాలు కొనసాగనున్నాయి. 25న మహాగణపతి నిమజ్జనం జరగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి స్థాలకట్ట బ్రహ్మోత్సవాలకు నిన్న శాస్త్రోక్తంగా అంగురార్పణ జరిగింది. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్షేనుల వారు ఆలయ 4 మాడ విధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి పుట్టమనుతో నవధాన్యాలు నాటారు. నైరుతి ఋతుపవనాల తిరోగమనంపై భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19 నాటికి పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి ఋతుపవనాల ఉపసంహరణకు పరిస్థితి అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. నైరుతి ఋతుపవనాల తిరోగమనంతో వర్షకాలం ముగియనుంది. ఎల్నినోతో దేశంలో వర్షాభావ పరిస్థితులు

ఉన్నాయి, వర్షాలు తక్కువగా కురుస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:05. ఎవర్ గ్రీన్ హిట్స్ మీరు ఇప్పుడు వింటారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన సినిమాల నుండి పాటల్ని మీరు కోరుకోవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 0402324 0852. ముందుగా మరి వినబోతున్న పాట చంద్రముఖి. చిత్రానికి సుజాత యదుబాలకృష్ణ పాడిన పాట, వెన్నెలగంటి గీతం, విద్యాసాగర్ సంగీతం. ఈ పాట కోసం నందిపేట నుండి వెంకటేష్ కోరారు. ఇదే పాట కోసం శ్రీను రాపూర్ నుండి

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి కొట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-3-1-3 లేదా 9-8-9-9-8-5-1-0-2 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: 2005-2010 మధ్య రిలీజ్ అయిన చిత్రాల నుండి పాటలను వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ లో. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట బొమ్మరిల్లు. చిత్రానికి గానం సంగీతం దేవిశ్రీ, భాస్కర్ భట్ల రవికుమార్ గీతం. మరి ఈ పాట కోసం మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్టతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుండి, అలాగే ఏదైనా ఒక పాట మా కోసం వినిపించండి అంటూ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమా హస్తినపురం, ఈస్ట్ నుండి సత్యనారాయణ, ఇంద్రావేణి, మేధాంశ్, అనిరుద్ శ్రేయాంశ్ వీరందరి కోరికపై ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట చింతకాయల రవి చిత్రం నుండి శంకర మహాదేవన్ మహాలక్ష్మి అయ్యర్ గానం చేసిన పాట, చంద్రబోస్ గీతం, విశాల్ శేఖర్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నర్కట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుండి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, తేని సాయి మందిర్ నుండి హరిప్రసాద్ వీణ, నిజామాబాద్ నుండి శ్రీరామ్ హనుమన్లు, భారతి, లాస్యా, సాత్విక, నిర్మల్ జిల్లా బిరువేల నుండి భూమయ్య, వనమాల వీరేంద్ర కోరికపై ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: 2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన మూవీస్ నుండి సాంగ్స్ ని వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ లో. మీరు కూడా మరి ఈ 2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన మూవీస్ లో సాంగ్స్ ని వినాలి అనుకుంటే 0402324 0852 ఈ వాట్సాప్ నెంబర్ కి సందేశం ద్వారా తెలపగలరు. మరి ఇప్పుడు వినబోతున్న పాట జుమ్మంది నాదం చిత్రం నుండి కృష్ణ చైతన్య సునీత పాడిన పాట, చంద్రబోస్ గీతం, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాట కోసం ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుండి కరాడి గోపికృష్ణ, ఉమావతి, ఇంకా నిజామాబాద్ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను, నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్బాయ్ నయముద్దీన్, మతిన్ షేక్ చంద్, ఫారూక్ ఖలీల్, ముబీన్, యాసిన్, ముసా కరీం, సలీం వీరందరి కోరికపై ఈ పాట

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఎవర్గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సింహ చిత్రం నుండి హరిహరన్ కౌసల్య గానం చేశారు. చంద్రబోస్ గీతానికి చక్రి సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు మార్కండేయ, అనిత, సాయేశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, భూదాన్ పోచంపల నుండి, ఇదే పాట కోసం నిజామాబాద్ పోతంగల్ నుండి సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని, వీరందరి కోరికపై ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టడీ క్లాక్ లో సమయం 10:32. 2005 నుండి 2010 వరకు విడుదలైన చిత్రాల నుండి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అదుర్స్ చిత్రం నుండి హరిహరన్ రీట గానం చేసిన పాట. రామజగ శాస్త్రి గీతానికి దేవశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి మోటే కృష్ణ, సంతోష స్పందన, శివసాయి రాములు, రాములమ్మ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట లక్ష్మి చిత్రంలోనిది. రాజు సునీత బృందం గానం చేశారు. చంద్రబోస్ గీతానికి రమణ గోగుల సంగీతం. ఈ పాట కోసం చింతా శ్రీనివాస్ షాపల్లి నుండి సందేశాన్ని పంపించారు.

2005 నుండి 2010 వరకు రిలీజ్ అయిన మూవీస్ నుండి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. మరి ఇప్పుడు వినబోతున్న పాట కృష్ణ చిత్రం నుండి బాసు శివాని గానం చేశారు. చంద్రబోస్ గీతానికి చక్రి సంగీతం. ఈ పాట కోసం మహమ్మద్ రఫీ, తిరుమలే సాంబయ్య, ఖలీల్ కోరుతున్నారు కొమ్మాల గ్రామం నుండి.

ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి. హరిహరన్ మహాలక్ష్మి గానం చేశారు. చంద్రబోస్ గీతానికి మణిశర్మ సంగీతం. ఈ పాట కోసం భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ కవిత సందేశాన్ని పంపించారు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

చిత్రంలోనిది. తేజ, ఆర్పి పట్నాయక్, ఉషా గానం చేశారు. కులశేఖర్ గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాట కోసం సందేశాన్ని పంపించారు చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల. ఇంకా ఏదైనా ఒక పాట మా కోసం వినిపించండి అంటూ బుచ్చయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట తరాలపల్లి గ్రామం నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా నరసింహమూర్తి, రేవతి, అభిరామ్, నిత్యాంజలి, మహేష్ బాబు నటించిన చిత్రం నుండి అన్నారు. మరి మనకు సమయం లేదు కాబట్టి మీకోసం కూడా ఇదే పాటని వినిపిస్తున్నాము. మీ అందరి కోసం ఈ పాట. నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి కూడా ఏదైనా ఒక పాట మా కోసం వినిపించండి అంటూ సందేశాన్ని పంపించారు.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: మీరు ఇంతవరకు ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. కేంద్ర సాయుధ దళాల కవాతు రిహార్సల్స్ ప్రత్యేకంగా వీక్షించి వినూత్న విన్యాసాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతం చేయాలని అధికారులకు తగు సూచనలు చేశారు. హైదరాబాద్ లో తాజ్ ఫలక్నామా ప్యాలెస్ లో ప్రిన్స్ రహీం ఆగా ఖాన్ వీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక వరల్డ్ సర్క్యులర్ ఎకనామిక్ ఫోరం 2026 గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు ప్రారంభం కానుంది. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65 పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ చర్చలు 5 రోజుల వరకు కొనసాగుతాయి. న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టులు అభివృద్ది చేసిన యంత్రాంగం పటిష్టంగా, అత్యంత చురుగ్గా సకాలంలో పనిచేస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అభివర్ణించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జస్టిస్ సించు బిడెన్ ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ ట్రస్ట్ యూజ్ పిల్లర్స్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్ అనే 6వ రామ్ జెట్మలాని మెమోరియల్ లెక్చర్లో ప్రధాన ఉపన్యాసం చేశారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన, మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దులో వాస్తవాధీన ర్యాంక్ వెంబడి చైనా సైనిక మోహరింపులు 2025లో గణనీయంగా తగ్గాయని తాజాగా వెల్లడైంది. ఉత్తర సరిహద్దుల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరింపులు భారీగా తగ్గినట్టుగా చైనా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. 3 మ్యాచ్ల పురుషుల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:03. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఇష్టమైన కార్యక్రమం ఎదురు చూస్తూ ఉండండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11 గంటలు దాటి 3:30 బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతమంటుంది మీ రేడియో సఖి అనుపమా.

ఈ సంవత్సరం సెప్టెంబర్ 15 అంటే ఈరోజు నుంచి సెప్టెంబర్ 23 తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమలలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంతో అద్భుతం, కమనీయమని చెప్పి మనందరికీ తెలుసు. మరి ఈ వివరాలు క్లుప్తంగా కొన్ని ఈ కార్యక్రమంలో. లోక కళ్యాణం కోసం సప్తగిరుల్లో వెలసిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా ఈ ఉత్సవాలను నిర్వహించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే బ్రహ్మోత్సవాలని పేరొచ్చింది. ప్రతి సంవత్సరం 9 రోజులు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి భక్తులు మాత్రమే కాదు సకల దేవతలు సప్తగిరులకు వేంచేస్తారన్నది నమ్మకం.

శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలని సాలకట్ల బ్రహ్మోత్సవాలని అంటారు. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడవ ఏటా అధిక మాసం వస్తుంది. ఇలా వచ్చిన సంవత్సరంలో కన్యామాసం అంటే భాద్రపదంలో ఒక బ్రహ్మోత్సవం, ఆస్వీజంలో వచ్చే దసరా నవరాత్రుల్లో మరొక బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. అధిక మాసం రాని ఏడాదిలో కన్యామాసం నవరాత్రులు కలిపే వస్తాయి కాబట్టి ఏడాదికి ఒక్క బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. నిజానికి ఆపదల మొక్కులవాడు వైకుంఠాన్ని వదిలి మనల్ని కటాక్షించడానికే కదా తిరుమలలో అవతరించాడు. భక్తి, శ్రద్ధ, ఆనందం, ఉత్సాహం ఈ నాలుగు కలిసినప్పుడు సృష్టిలో పుట్టేది ఉత్సవం. అలాంటి ఉత్సవాలలో అగ్రపూజ్యం అందుకుంటున్నది తిరుమల బ్రహ్మోత్సవం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవంలో ఎన్నో విశేషాలున్నాయి. ఈ 9 రోజుల వైభవం మాటల్లో చెప్పలేనిది. 2 కళ్ళు సరిపోవు ఆ ఉత్సవాన్ని చూడడానికి. మనసు నిండా భక్తితో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగే బ్రహ్మోత్సవాలకు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని తెలుసా? శాసనాలను కనుక మనము పరిశీలిస్తే క్రీస్తు శకం 966 సంవత్సరంలో శ్రీవారికి పల్లవరాణి సామవై శ్రీవారి ఆలయంలో వెండి భోగ శ్రీనివాసమూర్తిని ప్రతిష్ఠించారట. అలా శ్రీనివాసుడి ఉత్సవాలకు నాందిగా ఇది జరిగింది అని గ్రంథాలు చెప్పేమాట. అప్పట్లో సామవైరాణి ఏడాదికి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ కొన్నిసార్లు నెలకి 1 బ్రహ్మోత్సవం జరిగిన దాఖలాలు ఉన్నాయంటారు కొందరు పురాణకారులు. ఇక 1933 నుంచి క్రమంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా, అధిక మాసం వస్తే 2 లేకపోతే ఏడాదికి 1 బ్రహ్మోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. బ్రహ్మోత్సవంలో ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామిని రకరకాల వాహనాలలో ఊరేగిస్తారు. మరి బ్రహ్మోత్సవాల ముందు రోజు ఏం జరుగుతుందో తెలుసా? వసంత మండపంలో యాగశాలలో పాలికలలో నవధాన్యాలు పోసి వాటికి నిత్యం నీళ్లు పోస్తారు. అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి అంకురార్పణ అంటారు. మరి ఈ అంకురార్పణ కార్యక్రమం నిన్న తిరుమలలో జరిగింది.

బ్రహ్మోత్సవాలలో తొలిరోజు ముందుగా ఒక కొత్త వస్త్రం మీద స్వామి వాహనమైన గరుడుడి బొమ్మను చిత్రీకరిస్తారు. దీన్ని గరుడ ధ్వజపటం అనంటారు. ఈ ధ్వజపటాన్ని ధ్వజస్తంభం మీద ఎగురువేయడానికి నూలుతో చేసిన కొలితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవమూర్తులైన మలయప్పస్వామి శ్రీదేవి భూదేవిల సమక్షంలో ఆగమశాస్త్రం అనుసరించి మీనలగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు ఆహ్వాన పత్రిక. ఈ ఆహ్వానాన్ని అందుకొని ముక్కోటి దేవతలు తిరుమలకొండపైనే 9 రోజులు ఉండి వీక్షిస్తారని పురాణాలు చెప్తున్నాయి. మరి ఆ ముక్కోటి దేవతలతో పాటు ఆ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాన్ని వీక్షించడానికి భక్తులమైన మనం కూడా సాయశక్తిలా ప్రయత్నించి వెళ్తూనే ఉంటాం కదా.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
0: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
2: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
3: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

నిర్మాణ వీధులలో ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ధ్వజారోహణం తర్వాత మొదటి వాహనం పెద్ద శేషవాహనం. స్వామివారికి సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే దిండుగా, ఛత్రంగా, సమయానుకూలంగా సేవలందించే దాసుడుగా ఉంటాడని కీర్తిస్తారు. దాస్యభక్తికి నిదర్శనం ఆదిశేషుడు. దీనివల్ల పశుత్వం తొలగి మానవత్వం, దైవత్వం అటు తర్వాత పరమపదం సిద్ధిస్తాయన్న నమ్మకం భక్తుల్లో మెండుగా ఉంది. ఇక రెండో రోజు ఉదయం 5 తలల చిన్నశేషవాహనం పైన స్వామివారి దర్శనం. ఈ వాహనసేవ చూసినంతనే పాపాలు తొలుగుతాయి. అలాగే భక్తులకు కుండలిని యోగసిద్ధి ఫలం లభిస్తుంది అని నమ్ముతారు.

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి స్వామివారు 9 రోజులు రకరకాల వాహనాలలో విహరిస్తారని ఇందాక చెప్పుకున్నాం కదా. 2వ రోజు సాయంత్రం హంసవాహనమెక్కి స్వామి వీణాపాణి అయి సరస్వతీమూర్తిగా దర్శనమిస్తారు. హంస పాలు నీళ్లను వేరు చేయగలని అంటారు. అంటే ఏంటి? పాలని నీళ్లని కలిపి ముందు పెట్టామనుకోండి, పాలని స్వీకరించి నీటిని వదిలేసే శక్తి హంసకి ఉంది. అల్పులమైన మనం మనలోని అహంకారాన్ని వదిలేసి స్వామి పట్ల దాసోహం అన్న భక్తిభావం కలిగించడానికి స్వామి హంసవాహనం పైన తిరుమాడ వీధులలో విహరిస్తారు. ఇక 3వ రోజు ఉదయాన యోగ నరసింహస్వామి రూపంలో సింహవాహనం పైన స్వామివారిని ఊరేగిస్తారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి హిరణ్యకశిపుణ్ణి వధించి ప్రహ్లాదుడిని రక్షించిన నృసింహ అవతారాన్ని

భక్తులకు పునర్దర్శనార్థం ఈ సింహవాహనం పైన స్వామి వేంచేస్తారు. మూడో రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంతో దర్శనమిచ్చే మలయప్ప స్వామి ముక్తికి, సాధనకు ముత్యం వంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామి తెలియజేస్తారు.

0: పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి

బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం. క్షీరసాగర మథనంలో పుట్టిన కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు, పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది. కల్పవృక్షం కోరిన ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అలాగే స్వామివారు కల్పవృక్ష వాహన దర్శనం వల్ల మనం కోరుకున్న అన్ని వరాలను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవంలో నాలుగో రోజు రాత్రి పూర్తిగా బంగారు రేకులతో నిర్మించిన సర్వభూపాల వాహనం. సర్వభూపాలమంటే విశ్వానికే రాజు అనర్థం. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి సకల దిక్పాలకులకు, లోకాలకు రాజు. అలాగే మనము కోరిన కోరికలన్నీ తీర్చే కొంగు బంగారం కూడా.

ఐదో రోజు ఉదయం సమ్మోహనపరిచే మోహిని రూపంలో దంతాల పల్లకీలో మలయప్ప స్వామి విహారం. తోడుగా శ్రీకృష్ణుడు మరొక పల్లకీలో స్వామివారితో మనకి కనిపిస్తారు. ఈ మోహిని అవతారంలో ఉత్సవమూర్తి నిలబడకుండా

ఆసీనులై స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతోనూ దర్శనమిస్తారు. దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనంలో అమృతం కోసం మథనపడిన వేళ దుష్టుల్ని శిక్షించి తన మాయతో మంచివైపు నిలబడ్డ మోహిని ప్రపంచమంతా స్వామి మాయ అని తెలియచేస్తుంది. వెంకటేశ్వర స్వామికి సఖుడు, దాసుడు, వాహనం అయిన గరుడు బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకం. గరుడ వాహన సేవ చూడాలని కోట్లాది మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. మరి ఈ గరుడ వాహనంలోని స్వామి దర్శనం సకల పాపహరం. అవును, వింటున్న మీకు చెప్తున్న నాకు కూడా అనిపిస్తోంది, ఇంతమందికి మరి సౌకర్యాలు? కొండపైన స్వామి చూసుకుంటాడు అన్న మన ధీమాకు ఏమాత్రం తగ్గకుండా భోజన వసతులు అన్నీ తానే అందిస్తాడు ఆ వెంకన్న తండ్రి.

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రత్యేక కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం స్వామివారు విహరించే అనేక రథాలలో అనేక వాహనాలలో. ఇక తిరుమాడ వీధుల్లో ఆరవ రోజు మనం ఉదయం వేళ స్వామిని శ్రీరాముడి రూపంలో ఆ హనుమంతుడి వీపు పైన చూస్తాము. హనుమంత వాహనంలో బుద్ధి బలము యశస్సు ధైర్యము ఆరోగ్యం

ఇత్యాది సుగుణాలన్నీ హనుమత్ ప్రసాదాలుగా, అలాగే గురుశిష్యులైన శ్రీరామ హనుమంతుల కమనీయ అనుబంధంతో భక్తులకు జ్ఞానోదయం చేకూరుతుంది. మరి కాస్త ముందుకు వెళ్తే లక్ష్మీప్రదమైన స్వర్ణరథంపైన స్వామి సాగుతుండగా ఆరవ రోజు సాయంత్రం గజవాహనంలో దర్శనం. గజేంద్రమోక్షంలో ఏనుగును కాపాడిన విధంగా శరణు అన్నవారికి అభయమిస్తారు స్వామి. సప్తాశ్వాలలో భానుడు రథసారథిగా ఎర్రటి పుష్పాలతో సూర్యప్రభ వాహనం పైన ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్యభగవానుడికి ప్రతిరూపమే స్వామి అని, అలాగే ఈ దర్శనం వల్ల ఆరోగ్య ఐశ్వర్యప్రాప్తి సిద్ధి కలుగుతుందని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవంలో క్లుప్తంగా మనం వాహన విశేషాల్ని మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాము, పరవశించిపోతున్నాం. అవునా, 7వ రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనం పైన దీవిస్తారు. ఈ వాహనం పైన స్వామిని చూస్తే భక్తితో మనస్సు ఉప్పొంగిపోతుంది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికం అనే త్రివిధ తాపాలను నివారిస్తుంది. గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే కళ్లెంతో అదుపు చేసే విధానంగా, రథం వంటి శరీరాన్ని రౌతు అయిన ఆత్మ ద్వారా

అదుపులో ఉంచాలన్న తత్వాన్ని స్వామి 8వ రోజు ఉదయం రథోత్సవంలో చెప్తారు. ఇక 8వ రోజు రాత్రి అశ్వవాహనం. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. పరమాత్మ ఇంద్రియాలను నిగ్రహిస్తూ దుష్టి శిక్షణ, శిష్టరక్షణ చేస్తారన్నది సారాంశం.

చివరి రోజు బ్రహ్మోత్సవాలలో చక్రస్నానం. 8 రోజుల వాహన సేవల్లో అలసిపోయిన స్వామికి సీద తీర్చడమే ఈ చక్రస్నానం. వారాహస్వామి ఆలయ ప్రాంగణంలో పుష్కరిణిలో సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులకు స్నపన తిరుమంజనంతో పాటు చక్రతాళ్వార్లకు అభిషేకం జరుపుతారు అత్యంత వేడుకగా. ధ్వజావరోహణం 9వ రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతలందరినీ ఆహ్వానిస్తూ ఎగురువేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేసి ఈ ఉత్సవాన్ని వీక్షించిన 3 కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతారు.

ఇన్ని చెప్పుకున్నాం కదా, మరి తిరుమల లడ్డు ఒకటేనా స్వామివారికి నైవేద్యంగా అర్పించేది అనుకుంటున్నారా? స్వామివారి ప్రసాదాలన్నీ కట్టెల పొయ్యి మీదే తయారు చేస్తారు. మొదటి గంట అంటే ఉదయం 5:30 మాతృ దద్దోజనం, తర్వాత లడ్డు, దోశ, వడ, పానకం, పులిహార, పొంగలి, జిలేబీ, మురుకులతో కలిపి దాదాపు 50 రకాల నైవేద్యాలు రకరకాల సమయాలలో అర్పిస్తారు. ఇవన్నీ స్వామి మనకిచ్చినవే. మరి మనలోని అహంకారం పోవాలంటే తెలుసుకోవాల్సిన నిజం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఒకటి, స్వామి మనకిచ్చినవి మనమే స్వామికి ప్రసాదంగా ఇచ్చామనడం సరైనదేనా? ఇలాంటి ఆలోచనలతో కనుక మనం ముందుకు సాగితే మనలోని అహం అంతా పూర్తిగా సమసిపోయి ఉత్తమ మానవ మాతృలుగా ఉంటాము.

బ్రహ్మోత్సవాలలో అన్ని రోజులు మనం తిరుమల కొండపైన ఉండే వీలు కాకపోవచ్చు. ఒక్కరోజుకి వెళ్లినా స్వామి తెలియచేసినవి నిజ జీవితంలో కూడా పాటిద్దాం. అంతా రామమయం అన్నట్టు స్వామి అంతటా విశ్వవ్యాప్తంగా ఉన్నారు. పక్కవారిని తోసుకుంటూ కాకుండా నిదానంగా క్యూ లైన్లో దైవ సన్నిధికి చేరుకుందాం. మనకు అందిన ప్రసాదాన్ని పక్కవారితో కూడా పంచుకుందాం. వారికి వీలు కాకపోవచ్చు, దొరక్కపోవచ్చు. ఇంద్రియాలను నిగ్రహించుకుని భక్తిగా ఉంటూ నివాస ప్రాంతంలో నీటిని విద్యుత్తుని మోతాదుగా వాడుకుందాం. బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకున్న కొన్ని విశేషాలను మీతో పంచుకున్నాం ఈరోజు ఆకాశవాణి వివిధ భారతిలో. నమస్కారమంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి అయిన సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. భారత నీటిపారుదల కమిషన్లో పూణెలో చేరాక డెక్కన్ ప్రాంతంలో చక్కటి నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. నీటి ప్రవాహానికి తగినట్టుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వ చేసే ఆటోమేటిక్ గేట్ వ్యవస్థను రూపొందించి అబ్బురపరిచిన యువ ఇంజనీర్. దీన్నే మైసూర్ దగ్గర కృష్ణరాజసాగర్ ఆనకట్టలో కూడా వాడారు. అప్పట్లో ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆనకట్ట. ఒక ఇంజనీర్గా మోక్షగుండం గారు సాధించినంతగా ఎవ్వరూ సాధించలేదు ఆ రోజుల్లో. వారు ఇతరులకు మార్గదర్శిగా మారారు. హైదరాబాద్ మహానగరాన్ని వరదల నుంచి రక్షించే వ్యవస్థ, అలాగే విశాఖపట్నం రేవును కూడా సముద్ర కోత నుంచి రక్షించే వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు. వీరు జాతి గర్వించే ఇంజనీర్. అందుకే ఈ రోజు వీరి పేరున మనందరం ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటికొక ఇంజనీర్ ఉన్న ఈ రోజుల్లో జాతి నిర్మాణంలో భాగస్వాములైన కొందరు ప్రముఖ ఇంజనీర్ల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ రోజు చైతన్య స్ఫూర్తిలో ఇంజనీర్స్ డే సందర్భంగా. మరి పద్మ విభూషణ్ డాక్టర్ వర్గీస్ కురియన్, కేరళలో పుట్టిన ఈ మెకానికల్ ఇంజనీర్ భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనందరం అభిమానంగా పిలుచుకుంటాము. గుజరాత్లోని ఆనంద్ కేంద్రంగా పాడి రైతుల సహకార ఉద్యమానికి అండగా నిలిచారు. తన సహచరుడు హెచ్ఎం దలాయాతో కలిసి గేదెపాల నుంచి తొలిసారిగా పాలపొడిని తయారు చేసి ప్రపంచ రికార్డుని సృష్టించారు. ఇక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB వ్యవస్థాపక చైర్మన్గా ఆపరేషన్ డైరీ ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశంగా నిలిపిన గొప్ప దార్శనికుడు డాక్టర్ వర్గీస్ కురియన్ గారు. డాక్టర్ వర్గీస్ గారి జయంతి అయిన నవంబర్ 2న మనం జాతీయ పాల దినోత్సవం నేషనల్ మిల్క్ డేగా జరుపుకుని వారిని గౌరవించుకుంటున్నాము.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి మాట్లాడడం జరుగుతుంది. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇంజనీర్స్ గురించి, కొందరు ప్రముఖ ఇంజనీర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నేల విడిచి నింగికి వెళ్దామంటూ దేశానికి, దేశ అభివృద్దికి రెక్కలు తొడిగిన గొప్ప ఇంజనీర్ మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం గౌరవించుకుంటాము. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఇస్రోలో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పనిచేశారు. 1970లలోనే సాంకేతికత అంతగా అభివృద్ది చెందని రోజుల్లోనే SLV రాకెట్ ఉపయోగించి రోహిణి 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపడం ఒక మైలురాయి. అందులో తనదైన ముఖ్య పాత్ర పోషించారు అబ్దుల్ కలాం గారు.

శ్రోతలకు మరోసారి చెప్తున్నాను, రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అంశం టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. రేపు ఉదయం అంటే బుధవారం 9:15 నుంచి 10 గంటల వరకు. చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం జాతి నిర్మాణంలో పనిచేసిన కొందరు ప్రముఖ ఇంజనీర్ల గురించి. ఇంజనీర్స్ డే సందర్భంగా మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మభూషణ్ ఈ శ్రీధరన్ గారు కేరళలో పుట్టింది. ఈ పుట్టిన ఈ సివిల్ ఇంజనీర్ గారు ప్రపంచ పటంలో భారతదేశం కూడా అభివృద్ది దిశగా దూసుకెళ్లాలి అని చెప్పి ఆలోచించారు. మరి పెరుగుతున్న జనాభా, వారి ప్రయాణ అవసరాలు కేవలం బస్, బైక్, సైకిల్, కార్లు ఇవేమీ సరిపోవు, మెట్రో రైల్ కూడా ఉండాల్సిందే అని బల్లగుద్ది చెప్పి, చెప్పడమే కాదు దేశపు తొలి మెట్రో 1970 డెప్యూటీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసి మెట్రో అమలు, ప్రణాళిక, రూపకల్పనకు బాధ్యత వహించారు. అబ్బురంగా అనిపించడం లేదు? ఎక్కడి గుర్రపు బగ్గీలు, ఎక్కడి జోడెడ్ల బండ్లు, నేలపైన మెట్రో, నింగిలో రాకెట్. ఇంజనీర్ అంటే ఇలా దేశపు దశని కాదు దిశని కూడా మార్చాలి అనుకునేంతగా కృషి చేసినా చేస్తున్న ఇంజనీర్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే అన్ని రంగాలలో కూడా సేవల్ని విస్తరించి సర్వతోముఖాభివృద్దికి తమవంతు అమూల్యమైన సహాయం అందించిన మరెందరో అజ్ఞాత ఇంజనీర్స్లకు కూడా ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. మరోసారి మన శ్రోతల్లో ఉన్న ఎందరో ఇంజనీర్స్ కు హ్యాపీ ఇంజనీర్స్ డే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్ గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకునే లక్ష్యంతో భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4వ విడత చర్చలు ప్రారంభించాయి. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈ రోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకలు ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఒక గొప్ప విజయంగా ప్రశంసించారు.
1: It is now marked by greater engagement, growing influence and a renewed sense of confidence under the visionary leadership of our honorable prime minister Shri Narendra Modi ji. We are constantly and consistently seeing the global voice for peace, progress and prosperity. 3 years ago we also hosted the G20 summit. Through the summit, Sriman Modi ji brought to the forefront our ancient philosophy of Vasudeva Kutumbakam. We have now emerged as the voice of the countries of the global south.
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ సౌత్ ఆందోళనలతో పాటుగా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథం మరింత ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, భారత్ పట్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.
2: India today engages with a much wider range of countries and regions. Our interests have become increasingly global, our responsibilities have grown, and expectations of India have also risen correspondingly. India is also articulating with greater confidence its perspectives on global challenges, including those that concern the global south. A rising India must increasingly bring its own history, experience, interests, concepts, and even terminology to the way it approaches the world. ICWA has an important place in this endeavor.
0: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు స్మరించుకునేందుకు, దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్ర గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవం నిర్వహిస్తారు. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతులని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రేపటి కోసం ఆవిష్కరణలు చేస్తూ పరిష్కారాలు అందిస్తూ దేశ నిర్మాణానికి తోడ్పడుతున్న ఇంజనీర్లందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
3: మహాన్ ఇంజనీర్స్ కి హమారీ విరాసత్ మే ఏక్ ఐసా రత్న భీ హమే మిలా జిస్కే కార్య ఆజ్ భీ లోగో కో అచంభిత్ కర్ రహే హై ఔర్ వే థే భారత రత్న డాక్టర్ ఎం విశ్వేశ్వరయ్య. उन्हीं की याद में 15 सितंबर को इंजीनियर्स डे के रूप में मनाया जाता है. उनके पद चिन्हों पर चलते हुए हमारे देश के इंजीनियर पूरे विश्व में अपनी अलग पहचान बना चुके हैं. मैं इस अवसर पर सभी इंजीनियरों को उनकी निर्माण शक्ति को आदर पूर्वक नमन करता हूं.
0: ఎం విశ్వేశ్వరయ్య జీవితం క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన విశేష కృషి కీలక పాత్ర

ఆకర్షించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అవిశ్రాంత ఆవిష్కరణలే భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పండుగైన నువ్ఖాయ్ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా ఒడిశా ప్రజలకు రాష్టపతి ద్రౌపది మురుము శుభాకాంక్షలు తెలిపారు. నువ్ఖాయ్ కేవలం ఒక సాంప్రదాయ పండుగ మాత్రమే కాదని, సామూహిక విందులు, స్నేహితుల కలయికలతో సామాజిక కుటుంబ సాన్నిహిత్యానికి ఒక ప్రతీక అని రాష్టపతి పేర్కొన్నారు. సంవత్సరి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం, దయ ప్రతి బంధాన్ని బలపరుస్తాయని, ఈ సంవత్సరి గుర్తు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని భారత్ వేడుకగా జరుపుకుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు రూపుదిద్దుకోవడానికి చాలా కాలం ముందే ప్రాచీన భారతీయ గ్రంథాలు సామూహిక చర్చల గురించి, ప్రజాసభల గురించి ప్రస్తావించాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులు, సభ సమితుల గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుందని చెప్పారు. అలాగే వైశాలితో సహా ప్రాచీన గణతంత్ర రాజ్యాలు, గణ సంఘాల్లో కాలక్రమేణా స్వయం పాలన, సంప్రదింపుల సంస్థలు, సాంప్రదాయాలు అభివృద్ది చెందాయని తెలిపారు. డీఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన డీఆర్డీఓ ఇండస్ట్రీ సినర్జీ మీట్ విమర్స్ 2026 సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్షిపణుల నుంచి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుంచి నీటిలో కదిలే జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలో డీఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందని పేర్కొన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ 5 రోజుల చర్చలు September 18 వరకు కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో ఉన్న 8.66 బిలియన్ అమెరికన్ డాలర్స్తో పోలిస్తే 2025-26లో 8.22% క్షీణించి 7.95 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. కెనడాకు భారత్ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, సీఫుడ్, పత్తి వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు ఎగుమతి చేస్తుండగా పప్పుధాన్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, కాగితం, ముడి చమురును ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి కెనడాకు ప్రధాన సేవారంగ ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇతర వ్యాపార సేవలు ఉన్నాయి. వరల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు, శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతివృత్తంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000 మందికి పైగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ప్రాచీన సాంస్కృతిక ఆచారాలైన వస్తువులు తిరిగి ఉపయోగించడం, సంరక్షణ విలువలు నేటి ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుకుందని భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. 1959 September 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ఇది ప్రారంభమైంది. నాటి రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 1976 April 1 ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి స్వయం ప్రతిపత్తిని సాధించింది. 1982 ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో రంగుల టెలివిజన్ ప్రవేశపెట్టడంతో దూరదర్శన్ ఆకర్షణ మరింత పెరిగింది. ఇక 1997 September 23 ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పడ్డాక మరింతగా విస్తరించింది. ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానళ్లు, 66 స్టూడియో కేంద్రాలతో వివిధ ప్రాంతీయ మాధ్యమాల ద్వారా దూరదర్శన్ ప్రజలకు సేవలు అందిస్తుంది. రామాయణ్, మహాభారత్, మాల్గుడి డేస్, శక్తిమాన్, చిత్రహార్, ఫౌజీ, సర్కస్ వంటి ఎన్నో అద్భుత ధారావాహికలు ప్రసారం చేసి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాచార ప్రసారంతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో 100% జనాభాకు ఇది శాటిలైట్, డిటిహెచ్ సేవల ద్వారా చేరువవుతుంది. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే, డెబిట్ కార్డ్స్ ద్వారా చేసే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై

0: నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులను ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే రెండో మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:00 దాటి 40 నిమిషాలు. ఇప్పుడు విందాం కొన్ని ఫిలిం గీతాలు. ముందుగా ఆచార్య ఈ చిత్రంలో అనురాగ్ కుల్కర్ణి, రమ్య బెహ్రా పాడిన అనంత శ్రీరామ్ గీతం విందాం. సంగీతం అందించారు మణిశర్మ.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు విందాం ఖుషీ. ఈ చిత్రంలో స్వీయ సంగీతంలో హేషాం అబ్దుల్ వహాబ్ పాడిన శివ నిర్వాణ గీతం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: రేపు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం వింటారు. అంశం తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం కోసం.

విన్నపాట మాచర్ల నియోజకవర్గం. ఈ చిత్రం నుండి ఉమానేహ, లిప్సిక, అమృత వర్ష్ పాడిన కాసల శ్యామ్ కులశేఖర్ గీతం. అది సంగీతం అందించారు మహతీ స్వరసాగర్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 55 నిమిషాలు. ఇప్పుడు విందాం సర్ ఈ చిత్రంలో శ్వేతా మోహన్ పాడిన రామజోగేశాస్త్రి గీతం. సంగీతం అందించారు జీవి ప్రకాష్ కుమార్.

శ్రోతులకు ఒక గమనిక, రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం ఉంటుంది. అంశం టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి.

0: అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రంలో రామ్ మిర్యాల ఆలపించిన పాట విన్నారు. సంగీతం జయ క్రిష్, సాహిత్యం అనంత శ్రీరామ్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఇప్పుడు విందాం బింబిసారా. ఈ చిత్రంలో స్వీయ సంగీతంలో చిరంతన్ భట్ కాలభైరవతో కలిసి ఆలపించిన శ్రీమణి గీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 కు సూచించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22/A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులతో కీలక సమాపేశం నిర్వహిస్తారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, ఈరోజు రేపు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను ఈ ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, 1947 ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్ర్యం వచ్చినా నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానానికి మాత్రం అప్పుడు స్వాతంత్ర్యం రాలేదని గుర్తు చేశారు. రజాకార్ల దమనకాండను ఎదిరించి పోరాడిన సమరయోధుల స్మరణార్థమే కేంద్ర ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ కు భయపడి ఈ దినోత్సవాన్ని నిర్వహించలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
1: స్వాతంత్ర పండుగ తెలంగాణ విమోచన ఉత్సవాన్ని నిర్వహించుకున్న విషయాన్ని సందర్భంగా మనం, ఇది రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు. ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వేలాది మంది స్వతంత్ర సమరయోధులు ఎవరైతే బలిదానం అయ్యారో వాళ్ళ ఆత్మ శాంతి కలిగించడం కోసం వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క హైదరాబాద్ ముక్తి దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించాము.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5తో నిన్న జరిగిన సమాపేశంలో తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. ఇమామ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత్ తెలంగాణకు తొలిసారి వచ్చిన ప్రిన్స్ రహీంకు గవర్నర్ ఘన స్వాగతం పలికారు. దివంగత ఆగాఖాన్ 4 సేవలను స్మరించుకుంటూ కుతుబ్షాహీ సముదాయ పునరుద్దరణతో సహా విద్య, పట్టణ పునరుద్దరణ, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో సంస్థ కృషిని కొనియాడారు. తెలంగాణలో పట్టణ పునరుద్దరణ, సామాజిక ఆరోగ్య సంరక్షణ, ఉపాధి కల్పన రంగాల్లో తమ కార్యక్రమాలను ప్రిన్స్ రహీం వివరించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులతో కీలక సమాపేశం నిర్వహిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22A నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను ముఖ్యమంత్రి ఈ భేటీలో మంత్రులకు సమగ్రంగా వివరిస్తారు. ఈ భూ వ్యవహారంతో పాటు రాష్టంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు నల్గొండ, ఖమ్మం జిల్లాల నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సింగరేణి కంపెనీ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో 300కు పైగా కంపెనీలు పాల్గొంటాయన్నారు.
2: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలు నిరుద్యోగ యువత

0: ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ జాబ్ మేళాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చి ఇంటర్వ్యూ లో పార్టిసిపేట్ చేసి మీకు మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు వెంటనే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి ఆహ్వానిస్తున్నాం.
1: గోదావరి పుష్కరాలకు చెన్నూరులో 70 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నట్టు కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి తెలిపారు. సుమారు 8 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న పుష్కర ఘాట్ కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. పుష్కరాలకు 100,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
2: పేద వ్యాపారస్తులు ఉన్నారు, వారికి ఇమీడియట్లీ షాప్స్ కావాలంటే 20 షాప్స్ కి కోసం కూడా 20 లక్షల రూపాయలు DMFT నిధులు శాంక్షన్ కావడం జరిగింది. త్వరలోనే టెండర్ అయిన తర్వాత పండుగ కూడా ప్రారంభమై తొందరగా కంప్లీట్ చేసుకుంటే చిన్న వ్యాపారస్తులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పనిచేస్తున్నాము.
1: హైదరాబాద్ లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆగాఖాన్ ఫౌండేషన్పై తనకు అత్యంత గౌరవం ఉందని, తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్దరించడంలో ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శాసనమండలి భవనం, కుతుబ్షాహీ టూమ్స్ పునరుద్దరణలో ఫౌండేషన్ సహకారాన్ని గుర్తు చేసిన ఆయన, మూసీ నది పునరుజ్జీవం, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్దరణలో సహకారం కోరారు. హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తన పీఆర్ఓ పీఏలపై దాడి జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు ఆరోపించారు. ఢిల్లీలో ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, విచారణ పేరిట పిలిపించి పోలీస్ స్టేషన్ లోపలే ముసుగులు ధరించిన 15 మందితో దాడి చేయించారని విమర్శించారు. దాడి చేసింది గుండాలా లేక మఫ్టీలో ఉన్న పోలీసులా తేలాలని డిమాండ్ చేశారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆలయ ఈవో రమాదేవిలతో కలిసి ప్రారంభించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులను ఎంపిక చేసి కోడెలను పంపిణీ చేస్తున్న సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
3: 560 పైచిలుపు కోడెలు సంసిద్ధంగా ఉన్నాయి పంచడానికి. అందులో భాగంగా 250 మంది ఆన్లైన్ లో ఎవరైతే సీరియల్ నెంబర్ పక్కట్టు వారందరికీ 250 మంది కూడా ఫోన్ ద్వారా సమాచారాన్ని దేవస్థానం ద్వారా అందివ్వడం, వాళ్ళందరూ కూడా సుమారు 500 వరకు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నారు.
1: రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వాటి ప్రభావంతో ఈ రోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ రోజు ఆదిలాబాద్, మంచిర్యాలతో సహా 12 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. అలాగే రేపు 7 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు మండలం పట్నాపూర్లో వ్యవసాయ భూమిలో అంతర పండగ సాగు చేస్తున్న గంజాయిని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాలతో డీఎస్పీ అశోక్, ఇతర అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ, పట్నాపూర్లో 1.5 కోటి రూపాయల విలువైన 1500కు పైగా గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 388 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని, ఉదయం నుండి పూర్తిగా నిండి మత్తడి దూకుతోందని పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం కూడలిలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం GO 97పై వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నేతలు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయికి వినతి పత్రం అందించారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. భూభారతి సాదా బైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు.

0: రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లాలో ఇంజనీర్స్ డేను జరుపుకున్నారు. హనుమకొండలోని చింతగట్టులో ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ ముక్తి దివస్ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆగాఖాన్ అభివృద్ది సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 కు సూచించారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22/A అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులతో కీలక సమాపేశం నిర్వహించనున్నారు. రాష్టంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని, ఈరోజు రేపు పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20 శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అండ్ అందరూ ఎదురు చూస్తున్నారు షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి షో టైం లో ఎలా పాల్గొనాలి? మీరు చేయాల్సిందల్లా మేము అడిగిన ప్రశ్నలకు సులభంగా జవాబులు పంపించేయాలి. మా వాట్సాప్ నంబర్ నోట్ చేసుకోండి 0402324082 0402324 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు ఇంజనీర్స్ డే అని ఇందాక మనం చైతన్య స్ఫూర్తిలో మనం బోల్డని కబుర్లు కూడా చెప్పేసుకున్నాం కదా, దానికి సంబంధించి ఒక ప్రశ్న. ప్రపంచంలో తొలి ఇంజనీర్ గా ఎవరిని చెప్పుకుంటారు? ప్రపంచంలో తొలి ఇంజనీర్ గా ఎవరిని చెప్పుకుంటారు? జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ చేసేయండి.

సింబలే సింబలే అంటూ చూడాలనుంది పాటైతే వినేస్తూనే మన శ్రోతలు తొలి ప్రశ్నకి హడావిడిగా సింబలే సింబలే అని పాడేసుకుంటూ పంపించేశారు. నేను అడిగాను ప్రపంచంలో తొలి ఇంజనీర్గా ఎవరిని చెప్పుకుంటారు అని. మరి జవాబేంటో తెలుసా? ఇమ్హోటెప్. 2700 BCలో ఈజిప్ట్లోని స్టెప్ పిరమిడ్ ని ఈయన నిర్మించారనమాట. స్టెప్ పిరమిడ్ లో డీజోసెస్ అని ఉంటాయి, వాటిని నిర్మించారు. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, చెంచల్గూడ నుంచి పద్మావతి, ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి అరుణ్ కుమార్, ఉమ్మడి నుంచి దివాకర్ జైనుదీన్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, భూదన్, పోచంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు, బీచెల్ నుంచి రవి, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, డాక్టర్ వెంకన్న, కౌకూరు నుంచి మహాలక్ష్మి, చింతల నుంచి స్రవంతి సుశీల్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, హైదరాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, అలాగే దోర్నాల బాలరాజు అండ్ పద్మలత గారు ప్రాంతం పేరు రాయలేదు, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. చేనేత కళాకారుడు మల్లేశం ఏ గ్రామానికి చెందినవారు? చేనేత కళాకారుడు మల్లేశం ఏ గ్రామానికి చెందినవారు? జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ చేసేయండి. 0402324582.

0: షో టైంలో ఇందాక నేను అడిగాను, చేనేత కళాకారుడు మల్లేశం ఏ గ్రామానికి చెందినవారు అని మన శ్రోతలు అందరూ సరైన జవాబులు పంపించేశారు. సిరాజ్పేట్ ఆలేర్ మండలం యాదాద్రి జిల్లాకు చెందినవారు మల్లేశం గారు. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారంటే, ఆదిలాబాద్ నుంచి సంధ్య, హైదరాబాద్ నుంచి గ్రేసి, అంకుశాపురం నుంచి సుదర్శన్, భూదన్, పూజంపల్లి నుంచి యలగందుల మార్కండేయ, ఆర్మూర్ నుంచి రాధా, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, హుజూరాబాద్ నుంచి ఘట్టన, ఆర్మూర్ నుంచి చంద్రశేఖర్, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పీవీరావు, అలాగే జయలక్ష్మి గారు, బిఎన్ రెడ్డినగర్ నుంచి మౌనిక బాలు, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, భీమ్గల్ నుంచి రవి, కిస్మత్పూర్ నుంచి శిరీష, సుమన్, నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస్, బేగంపేట నుంచి ఆంజనేయులు, పెడన నుంచి కనకారావు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: రేపు ఉదయం 9:15 నుంచి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం ఉంటుంది. అంశం టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు.

స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 43 నిమిషాలు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైం లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మా పేర్లు ఇంకా చదవలేదు, అలా రకరకాలుగా ప్రశ్నలు సంధించేస్తున్నారు మన లిజనర్స్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మానందం గారు పేరు చెప్పగానే అందరం నవ్వేసుకుంటున్నాం కదా. మరి జులైలో బ్రహ్మానందం గారి ప్రొఫెషన్ ఏంటి? జులై సినిమాలో బ్రహ్మానందం గారి ప్రొఫెషన్ ఏంటి? జవాబు తెలిస్తే 0402324052కి వాట్సాప్ చేసేయండి. 0402324052.

షో టైంలో ఇందాక నేను అడిగాను బ్రహ్మానందం గారు జూలైలో వారి ప్రొఫెషన్ ఏంటి అని, అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి జవాబు మనందరికీ తెలిసిందే కదా, దొంగ. బ్రహ్మానందం గారు ఆ సినిమాలో ఒక దొంగ అనమాట. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? రాంపురం నుంచి కట్ల సతీష్, మియాపూర్ నుంచి శేషగిరి, సికింద్రాబాద్ నుంచి రమణి సుబ్బారావు, హనుమకొండ నుంచి బిక్షపతి, నాగరం నుంచి శ్రీకాంత్ గౌతమి, పుట్టపక్క నుంచి భవానీ వెంకట్, అలాగే అండాలు జగరన్పల్లి నుంచి లక్ష్మీ, నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్కుమార్, మూసపేట నుంచి నరేష్ రోజా, మొండ్రాయి నుంచి మోహన్, జిబ్లాక్పల్లి నుంచి చక్రపాణి, మేడ్చల్ నుంచి కుసుమావతి, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, షాపల్లి నుంచి శ్రీనివాస్, కొండాపూర్ నుంచి కృష్ణ, అలాగే ఇంకా చివరిగా రైట్ ఆన్సర్స్ పంపించిన మరికొంతమంది శ్రోతలు పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-3-1-3 లేదా 9-8-9-9-8-5-1-0-2 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిద్ భారతీ కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలిలో మళ్లీ కలుద్దాం.

0: Nad, Assam and Meghalaya today. And in men's cricket, India to take on Afghanistan in second T20 international in Delhi this evening. With that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాము? తండ్రి అటవీ సంరక్షణ అధికారి, తల్లి రైతు. పొలం నుంచి అడవికి ప్రతిరోజు ఒక చిన్నారి వీరితో పాటు తిరిగేది. పొలంలో నాటే విత్తనమే ఆమెకు ఆట వస్తువు, అడవిలోని పక్షులే నేస్తాలు. ఆ పక్షుల నోటిన కనిపించే విత్తనాలే ప్రకృతి ఆమెకు నేర్పిన తొలిపాఠం. ఇంతకీ ఎవరామి? ఏంటి ఆ ప్రకృతి పాఠం?

శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం వందనా శివ గారి గురించి. ఎవరు వీరు? 1952 అంటే 1952లో దెహ్రాదూన్లో పుట్టిన వందనా గారికి ఐన్స్టీన్ అంటే గౌరవం. ఆయనే ఆమెకు హీరో. స్కూల్లో ఫిజిక్స్ నేర్పే సదుపాయం లేదు. మరి ఏం చేశారో తెలుసా? తనకు తానే పుస్తకాలు తెచ్చుకుని ఫిజిక్స్ చదువుకునేది వందన. ఎంత కష్టం కదా, మామూలుగా లెక్కలతోటే బుర్ర వేడెక్కిపోతుంది మనకి. అలాంటిది ఫిజిక్స్ ఇంకాస్త కష్టం, జటిలమని అనుకుంటాము. మరి ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ తోటి, అభిరుచితోటి, ఇష్టంతోటి

ఫిజిక్స్ తనకు తానే నేర్పించుకున్నారు. బాల్యంలోనే వందన నేర్చుకున్న అరుదైన పాఠం మరొకటి ఉంది. అదేంటో తెలుసా? అడవి, పొలం రెండూ త్వరలోనే అంతరించిపోయే గతాలుగా మిగిలిపోతాయని. మరి ఏం చేశారు వందనా?

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి బుధవారం ఉదయం 9:15 నుంచి 10 వరకు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి రేపు ఉదయం 9:15 తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం వింటారు. అంశం టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం కోసం.

శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం పర్యావరణవేత్త వందనా శివ గారి గురించి. 1978 అంటే 1978 ఆ సమయానికే వారు పీహెచ్డీ ఫిజిక్స్ లో పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ అంటే ఎంతో ఇష్టమని ఇందాక చెప్పుకున్నాం కదా. ఫిజిక్స్ టీచర్ లేకపోయినా, స్కూల్లో ఫిజిక్స్ నేర్పించే సదుపాయం లేకపోయినా, తనంతట తానే పుస్తకాన్ని తెచ్చుకుని చదువుకున్నారు. హిమాలయ పర్వత శ్రేణులను కూడా ట్రెక్ చేశారు. ఇంకా తృప్తి కలగలేదు ఈ అడవి బిడ్డకు. చిప్కో మూవ్మెంట్లో చేరారు. చెట్లనంటుకొని కాపాడమని మహిళలు చేసిన అసాధారణ ఉద్యమమిది. ప్రకృతిని ఎలాగైనా కాపాడాలన్న తపనామిది. ఆమెకు ఇష్టమైనది అనురక్తి ఫిజిక్స్లో ఉంది. కానీ ఇష్టం కంటే కూడా దేశానికి ఏది అవసరం, ప్రకృతికి ఏది అవసరమని చెప్పి దానికి దగ్గరగా ఉండేందుకు ఇలా పర్యావరణవేత్తగా మారారు వందనా శివ.

పర్యావరణ ముప్పును ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించుకున్నారు వందనా శివ. ఫిజిక్స్ ను పక్కకు పెట్టేశారు. ఎకాలజీలో రీసెర్చ్ కోసం ఒక ఇన్స్టిట్యూషన్ ని నెలకొల్పారు. మరికాస్త ముందుకు వెళ్లి నవధాన్య అన్న ఉద్యమాన్ని మొదలుపెట్టారు వందనా శివ. ఈ నవధాన్య ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? విత్తనాలు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడుపోయి కల్తీ చెందకుండా ముందు తరాల వారి కోసం మన రైతులకే అందించాలన్నది వందనా శివ గారి ఆలోచన. ఎంత సత్సంకల్పం కదా! అంటే మనందరం ఏమనుకుంటాం, విత్తనాలు దేముంది వచ్చేస్తాయని చెప్పి. కానీ ఆ విత్తనాలని భద్రపరిచి ముందు తరాల వారి కోసం, మన రైతన్నల కోసం కాపాడుతున్నారు వందనా శివ.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 40 నిమిషాలు. శక్తిశీలి వింటున్నారు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం పర్యావరణవేత్త వందనా శివ గారి గురించి. 11 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేశారు వందనా గారు. అది కూడా ఎక్కడో తెలుసా? అమెరికాలో. ఎందుకు ఏంటి అని అంటారా? వేప చెట్టు పేటెన్సీ కోసం. వేప చెట్టుకి పేటెన్సీ ఏంటి? వేప చెట్టు మన భారతదేశంలోనే కదా పుట్టింది అని అంటే కాదు అన్నది అమెరికా. మరి అలాంటి అగ్రరాజ్యం మీద అమెరికాతోటి గొడవ పెట్టుకున్నారు వందనా మన రైతన్నల కోసం. ఎట్టకేలకు గెలిచారు. ఆమెలోని ప్రకృతి బిడ్డ ఆనందించింది. నవధాన్య ఇప్పుడు 5000 రకాలకు పైగా విత్తనాలను, ఈ రకాలన్నింటినీ కాపాడి లక్షల కొద్దీ రైతులకు సహాయపడుతున్నారు. అంతేకాదు 5 లక్షల మందికి సేంద్రీయ వ్యవసాయం కూడా నేర్పించారు వందనా. ఇంతకీ వందనా గారు గొడవ పడే వరకు అమెరికా వేప చెట్టు పేటెన్సీ రైట్ తీసుకున్నట్టు చాలామందికి తెలియదు సుమా.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం పర్యావరణవేత్త వందనా శివ గారి గురించి. మరి వీరు సుదీర్ఘ పోరాటం తర్వాత వేప చెట్టు పేటెన్సీ గెలిచారు అమెరికా మీద అని చెప్పిందాక చెప్పాను కదా, పర్యావరణ హీరోగా బిరుదు అందుకున్నారు వందనా గారు. 1993లో నోబెల్ పురస్కారానికి సమాన హోదాగా ఉన్న రైట్ లైవ్లీహుడ్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఒక్క విత్తనం మీద రైట్స్ కోసం న్యాయ పోరాటం 11 సంవత్సరాలు వేప చెట్టంత దృఢంగా నిలబడి ఆ వేప చెట్టు పేటెన్సీ పరదేశం నుంచి మనది కాబట్టే తెచ్చుకున్నాను, మన దేశం కోసం ఉన్న పర్యావరణ ప్రేమ ఇది అని చెప్పి అంటారు వందనా గారు. చాలామంది ఆమెను ప్రశ్నించారు, 11 సంవత్సరాల 11 నెలలకే మాకు విసుకొచ్చేస్తుంది, మీరు ఇన్ని సంవత్సరాలు ఎలా పోరాడారు అంటే మరి ముందు వాళ్ల కోసము ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వేప చెట్టు అంటే ఏంటో వాళ్లకు కనీసం తెలిసి ఉండాలి కదా అని అంటున్నారు. అద్భుతం కదా.

ఇదంతా చేస్తోంది అవార్డ్స్ కోసమో గుర్తింపు కోసమే కాదు, కేవలం ప్రకృతిని, భూమిని, విత్తనాలను కాపాడాలన్నదే వందనా శివగారి తపన. మరి మీరు కూడా ఇలాగే ఒక సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయండి. మేము పర్యావరణవేత్తలం కాదు కదా అని చెప్పి అనకండి. మనందరం ముందుగా ప్రకృతి మాత బిడ్డలం. దొరికిన విత్తనాలను భద్రపరిచి రైతన్నలకు అందించి చూడండి. ఒక కొత్త మొక్క మొలకెత్తాక అది మహావృక్షంగా మారబోతున్నప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది. దీనికి మనము పెద్ద ఉద్యమాల్లాంటివి ఏమీ చేసే అవసరం లేదు. మన చుట్టుపక్కల దొరికే చిన్న చిన్న విత్తనాలను ముందుగా కాపాడుకుందాం. మెల్లిమెల్లిగా సీడ్ బ్యాంక్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకుంటూ ముందడుగు వేద్దాం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ముందు తరాలకు కూడా అపురూపమైన, అమూల్యమైన వృక్షాలను మనం అందించగలం.

0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 20 సెకండ్లు. ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.
1: బస్ థోడీ హీ దేర్ మే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా పరుగు చిత్రం కోసం సాకేత్ పాడిన పాట గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట కరెంట్ చిత్రం కోసం నేహా బాసిన్ పాడిన పాట, గీతరచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట ఆర్యా చిత్రం కోసం సాగర్ సుమంగళి పడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తర్వాతి పాట ప్రేమలేఖ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం దేవా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితా

0: మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట ప్రేమ కావాలి చిత్రం కోసం చిత్ర విజయ్ ప్రకాష్ పాడిన పాట. గీతరచన రామజోగేశాస్త్రి, సంగీతం అనూప్ రూబిన్స్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట గబ్బర్ సింగ్ చిత్రం కోసం శంకర్ మహదేవన్, గోపిక పూర్ణిమ పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీప్రసాద్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట నిన్నే ప్రేమిస్తా చిత్రం కోసం రాజేష్ చిత్ర పాడిన పాట. గీతరచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట నిన్నే పెళ్లాడత చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం సందీప్ చౌతా.

0: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట చందమామ చిత్రం కోసం ఆశా భోస్లే పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం కేమ్ రాధాకృష్ణన్.
1: ధీమ్ ధనకధీమ్ ధనకధీమ్ ధీమ్ ధనకధీమ్ ధనకధీమ్ ధనకధీమ్.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట డమరుకం చిత్రం కోసం శ్రీకృష్ణ హరిణి పడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

శ్రోతలు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Marines' Electronic Warfare System to Artificial Intelligence. Chief ministers of Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh, Haryana, Rajasthan and Delhi today signed the Kishau Multipurpose Dam Project Agreement for the rejuvenation of the Yamuna River. The agreement was signed in the presence of Union Home Minister Amit Shah in New Delhi. The decision in this regard was taken in June this year during a meeting chaired by Union Home Minister and attended by concerned chief ministers. The 10th edition of World Circular Economy Forum kicked off at Mahatma Mandir in Gandhinagar, Gujarat today. Chief Minister Bhupendra Patel inaugurated the forum, which is being held for the first time in India. Addressing the inaugural session, Minister for Environment, Forest and Climate Change, Bhupendra Yadav said, India is committed to embedding circular economy principles into its sustainable development framework.
1: Today, I am happy to note that the declaration recognizes sustainability as an integral part of building resilience and calls for cooperation that advances sustainable development while strengthening economic and supply chain resilience. The declaration also recognizes that circularity must extend beyond waste management. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important movement because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
0: National Engineers Day is being observed today. Prime Minister Narendra Modi shared a video in which he highlighted the role of engineers in turning ideas and aspirations into tangible achievements and described them as karma yogis working towards the progress of the country. Mr. Visveswaraya is renowned for his pioneering contributions to engineering, who transformed the country's infrastructure through innovative designs, visionary planning and practical solutions that combined technical excellence with social impact. In men's cricket, India will take on Afghanistan in the second T20 International at the Arun Jaitley Stadium in Delhi at 7:30 this evening. India lead the three-match series 1-0 after a convincing 7-wicket win in the opening match on Sunday. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
3: మొబైల్ చార్జ్ చేయాలి,
4: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
4: చూసావా?
3: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
5: ఆర్బీఐ అంటుంది,
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ను కలిసి డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ గ్లోబల్ సదస్సుకు ఆహ్వానించారు. బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఈరోజు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని మంత్రి ఆరోపించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆధునిక బస్ టెర్మినల్స్ ను నిర్మించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీ నేతలకు అవినీతి నిలయాలుగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాకుమారుడు హిస్ హైనెస్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ని లోక్భవన్లో సత్కరించారు. స్వర్గీయ ఆగాఖాన్ 4 సేవలను స్మరించుకుంటూ ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ అందిస్తున్న సేవలను గవర్నర్ ప్రశంసించారు. ముఖ్యంగా కుతుబ్షాహీ కాంప్లెక్స్ జీర్ణోద్దరణ, ఆగాఖాన్ అకాడమీ సేవలను కొనియాడారు. తెలంగాణలో సమగ్ర అభివృద్ది కోసం విద్య, వైద్యం, పట్టణాభివృద్ది రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు నేతలు నిర్ణయించారు. తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించారు. స్వర్గీయ ఆగాఖాన్ 4 మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణ

0: ధరణకు ఆగాఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని కోరడంతో పాటు ఫ్యూచర్ సిటీలో ఆగాఖాన్ యూనివర్సిటీ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం నుండి అసెంబ్లీ వరకు నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా బైక్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పించారు. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించట్లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మోర్చన దినోత్సవానికి ఉపరాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్లో ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు గాజుల రామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఆధునిక బస్ టెర్మినల్స్ నిర్మించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సుదూర అంతర్రాష్ట్ర ప్రైవేటు బస్సులను ఈ వెలుపలి కేంద్రాలకే పరిమితం చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులతో అనుసంధానిస్తూ 2200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్పీఏ పీఆర్ఓలపై జరిగిన దాడిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన ఇది ఎంతో అవమానకరమైన సంఘటన అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులను, సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నిన కుట్రగా ఆరోపించారు. చీకటి గదిలో విచారణ పేరుతో కేటీఆర్ పీఏ పీఆర్ఓలపై ముసుగు ధరించిన వ్యక్తులు దాడికి పాల్పడి వేధించారని తెలిపారు. రాష్టంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శిస్తూ బీఆర్ఎస్ ఫిర్యాదులపై తక్షణమే సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీకి, నేతలకు అవినీతి నిలయాలుగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనుక ఎంతో అవినీతి దాగి ఉందన్నారు. కర్ణాటక, ఉత్తరాఖండ్లలో చోటు చేసుకున్న కుంభకోణాలతో పాటు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భూ కుంభకోణాలు సాగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజలను విడదీస్తూ దోచుకుంటోందని ఆరోపిస్తూ వారి అబద్దపు రాజకీయాలను తీవ్రంగా ఖండించారు. ఈ అవినీతిపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు, ప్రొఫెసర్ జి లక్ష్మణ్ రచించిన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినము పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట ఉద్యమంలో మేధావులు, విద్యార్థులు పోషించిన కీలక పాత్రను ఆయన కొనియాడారు. 1947 ఆగస్టు 15 తర్వాత కూడా తెలంగాణ ప్రాంతం నైజాం పాలనలోనే ఉండిపోయిందని గుర్తు చేశారు. విమోచన చరిత్రను, నాటి త్యాగాలను యువతరానికి తెలియచేయాలని ఈ పుస్తకం వారికి ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సెప్టెంబర్ 17 హైదరాబాద్ రాష్ట విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అలాయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర్ రావులతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకాలంలో ఇచ్చిన మాటను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. టీపీసీసీ అధ్యకుడిగా మహేష్ కుమార్ గౌడ్ తన 2 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థిరత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమన్వయం, క్షేత్రస్థాయి విస్తరణను గురించి వివరించారు. కులగణన ద్వారా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. గురుకుల పాఠశాలలను బలోపేతం చేసేందుకు విద్య, పోషకాహారం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెస్ ఛార్జీలను 40% పెంచడంతో పాటు 10,000 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు జాతీయ ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన గిరిజనుల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ ధరణి, భూభారతి పేరుతో భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
1: మంచిర్యాల జిల్లాలో దాదాపు 10,000 ఎకరాలకు 22 పడిపోతాను. ఒక సర్వే నంబర్, ఒక చిన్న గవర్నమెంట్ భూమి ఉన్నా ఆ సర్వే నంబర్ లో 100 500 ఎకరాలు 22,000 పడిపోతాను.
0: విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ రోజు ముధోల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు విద్యార్థులకు

0: అన్ని పూటలా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి ఏర్పాట్లు చేయాలని అన్నారు. విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. ప్రజాబాటలో భాగంగా కల్వకుర్తిలో పర్యటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మంగళవారం, గురువారం ప్రజాబాట కార్యక్రమం చేపట్టి సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా పరిష్కారం చేసేందుకు యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు.
1: ప్రజల కాడికి వెళ్లి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని లోకల్లో ఇమ్మీడియట్ గా సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రజాబాట అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇటు పరిస్థితుల్లోనూ కన్సూమర్లకు నాణ్యమైన సప్లై ఇవ్వాల ఉద్దేశంతోనే ఈ ప్రజాబాట కార్యక్రమం పెట్టడం జరిగింది.
0: విద్యార్థుల్లో దృష్టి లోపాలను ముందుగానే గుర్తించేందుకు పాఠశాలలో నేత్ర పరీక్షలు చేపట్టామని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో భూముల వివరాలు సేకరించాలని, పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తనిఖీ చేశారు. దుమ్మగూడెం మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ది పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. మంచిర్యాల జిల్లా గుడిపేటలో జరిగే యువ ఆపద మిత్ర విపత్తు నిర్వహణ శిక్షణ కోసం శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి 120 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంపికయ్యారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్దిదారునికి చేరేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని వరంగల్ ఎంపీ, జనగామ జిల్లా అభివృద్ది దిశా కమిటీ చైర్పర్సన్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

శ్రోతలు ఈ పూట రేపు ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో వేదశ్రీ ఆలపించిన కీర్తనలు వింటారు. ఇక 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పశు సంపదపై ఎల్నినో ప్రభావం, జాగ్రత్తలు, ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎన్ సత్యప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం డెకరేషన్ ఫ్లవర్స్ సాగులో అనుభవాలు. ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామ రైతు టి నరసింగం గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది. 8:00 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కూరిన సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది. 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ముందుగా రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 తరంగిణి, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి, 8:00 జానపద సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి స్పాన్సర్డ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. ఇక 9:00 చిత్రసీమ, 10:00 వివిధ్ భారతి ప్రసారాలు, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ్ భారతి ప్రసారాలు, ఇక 1:10 ప్రాంతీయ వార్తలు. రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు. ఇవి ఈ పూట రేపు ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు సమాచార దర్శిని వింటారు.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
7: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
8: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
9: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
10: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
11: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
12: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు

0: తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
0: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని

0: యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి.
3: శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో కుమారి వేదశ్రీ ఆలపించారు.

యువవాణి కార్యక్రమంలో కుమారి వేదశ్రీ ఆలపించిన కీర్తనలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా రఘువీర గద్యం, మోహనరాగం.

శ్రోతలు ఇంతవరకు వేదశ్రీ ఆలపించిన కీర్తనలు విన్నారు. ఇప్పుడు ఒక సినీ గీతం వింటారు. శ్రోతలు వినబోయే పాట నాటోగ్రాఫ్ చిత్రం కోసం చిత్రపడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట నరసింహ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హరిని పాడిన పాట. గీత రచన మణిరత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: శ్రోతలు యువవాణి కార్యక్రమంలో సినిగితాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్లు మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలయ్యింది. దాదాపు 2536 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రేడ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1 టైర్ 2 పరీక్షలు, అర్హత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.nic.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 8 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 243 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లో ఉత్తీర్ణత లేదా డిప్లొమాతో పాటు గుర్తింపు పొందిన ఆసుపత్రిలో కనీసం 7 క్లినికల్ అనుభవం కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, విద్యార్హతలు, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ pgimer.edu.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 3 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాలలో వివిధ రెగ్యులర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా వెల్త్ ఎగ్జిక్యూటివ్ 1000 ఖాళీలు, క్రెడిట్ అనలిస్ట్ 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1100 ఖాళీలు. వెల్త్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు సంబంధిత సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే వెల్త్ ప్రొడక్ట్ సేల్స్ లో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగానికి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ తో పాటు మేనేజ్మెంట్ లో 2 సంవత్సరాల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి లేదా డిప్లొమా లేదా ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఇందులో ఏదైనా ఒక విభాగంలో MBA పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లో కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి. CA అర్హత ఉన్నవారికి కార్పొరేట్ క్రెడిట్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల వయసు 1 సెప్టెంబర్ 2026 నాటికి 21 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ స్క్రీనింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 24 సెప్టెంబర్ 2026. అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
2: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
2: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
2: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్టాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషోర్ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందన్నారు.
1: ईडीएफ के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ బహుళార్థ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికయ్యే ఖర్చులో దాదాపు 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగతా 10% వ్యయాన్ని సంబంధిత 6 రాష్ట్రాలు పంచుకుంటాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పరిష్కారానికి నోచుకున్న 10వ నీటి వివాదం ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్రను గౌరవిస్తూ విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య భావి తరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన జాతి నిర్మాత అని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుత ప్రతిభావంతుడని, మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్ బాధితుల చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా భారత్ ఈరోజు 10 టన్నుల యాంటీ రెట్రోవైరస్ మందులను పంపించింది. గ్లోబల్ సౌత్ భాగస్వామ్య దేశాలతో ఆరోగ్య రంగానికి సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ చర్య నిదర్శనమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందని తెలిపారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకులు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత ఆందోళనలను మోదీ ప్రస్తావించారని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సున్నితత్వం అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ సంబంధాలుండాలన్నారు.
2: Several issues came up during the discussions. Prime Minister referred to Indian concerns as well and underlined those that both sides should show sensitivity to each other's core concerns and be guided by the three mutuals: mutual respect, mutual interest and mutual sensitivity.
0: ఒమన్ తీరంలో ఎంటీఎల్ గయా అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం భారత్కు అంగీకారం కాదన్నారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా వాణిజ్య రవాణా, సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్దరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో 13 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ ఉత్తరాఖండ్లోని ఔలి, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇన్ఫ్రాంటీ ఆపరేషన్లకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ ద్వారా ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసాల్లో నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ఉపయోగించడంతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తారు. ప్రపంచ వేదికపై భారత్ వహిస్తున్న కీలక పాత్రను భారతదేశంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కొనియాడారు. భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు గురించి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన క్వాడ్ కూటమిలో పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా వ్యవసాయం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడా

0: తో ఘన విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ లోని 3వది చివరి మ్యాచ్ గురువారం ఇదే మైదానంలో జరుగుతుంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కచ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బయో E3 విధానంతో భారతదేశం మొక్కలు, మానవ బయోటెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ లో మంత్రి స్ప్రౌట్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఆధునిక బయోటెక్నాలజీని రైతులకు ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చి వ్యవసాయ సవాళ్లను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిశోధన, అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ముందుగా పశుసంపదపై ఎల్నినో ప్రభావం, జాగ్రత్తలు, ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎన్ సత్యప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త మోటి చిరంజీవి గారు.
1: వాతావరణంలో చోటు చేసుకునేటువంటి మార్పులు వ్యవసాయ రంగంపైనే కాకుండా పశుసంపదపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాపాతం తగ్గడం, మేత మరియు తాగునీటి కొరత ఏర్పడడం వంటి పరిస్థితులు పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి, సంతానోత్పత్తి పైన ప్రభావం చూసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పశువులను ఎలాంటి జాగ్రత్తలతో సంరక్షించాలి, వేడి ఒత్తిడి నుంచి పశువులను ఎలా కాపాడుకోవాలి, మేత, నీరు, పోషకాహారం విషయంలో రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పశు పోషకులు తీసుకోవాల్సినటువంటి ముందస్తు జాగ్రత్తలు ఏంటి అనేటువంటి అంశాలపైన అవగాహన కల్పించేందుకు గాను మనతో హన్మకొండ జిల్లా కార్యాలయంలో జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ విభాగంలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎన్ సత్యప్రసాద్ రెడ్డి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం.

0: సార్ చెప్పండి, ఈ ఎల్నినో అంటే ఏంటంటారు?
1: ఎల్నినో అంటే ఏంటి అంటే, మనకి ఏదైతే సముద్రాలు ఉన్నాయో అన్ని సముద్రాల యొక్క ఉష్ణోగ్రత ఎప్పుడు నార్మల్ గా ఉంటది. కానీ ఈ సంవత్సరం పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలు 1 నుండి 2 సెంటీగ్రేడ్ పెరగడం వలన ఋతుపవనాల గమనం లోపల మార్పులు సంభవించి, ముఖ్యంగా మన భారతదేశం లోపల కరువు పరిస్థితులు, తక్కువ వర్షపాతం ఉంటుంది. ఈ తక్కువ వర్షపాతం వల్ల కరువు పరిస్థితులుండి మెయిన్ గా గడ్డి కొరత వస్తుంది. ఈ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వలన పాల దిగుబడి తగ్గిపోయి, అట్లాగే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వలన రోగ నిరోధక శక్తి తగ్గడం వలన ఎక్కువ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. అట్లాగే కాకుండా ఈ ఉష్ణోగ్రత పగటి మరియు రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు ఎక్కువగా ఉండడం వల్ల మరి ఏదైతే పశువుల లోపల పునరుత్పత్తి సమస్యలు వస్తున్నాయి. అట్లాగే గొర్రెలు మేకలలో తీసుకున్నట్టయితే మేత కొరత వల్ల, ఎందుకంటే మన దగ్గర ఉన్న గొర్రెలు మేకలు ఏది కానీ బయట మేయడం వాటి యొక్క అలవాటు కాబట్టి, మరి మేత కొరత వల్ల తక్కువ బరువు పెరగడం, తక్కువ మాంసాన్ని ఉత్పత్తి చేయడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. అట్లాగే ఈ మేత కరెక్ట్ గా లేకపోవడం వల్ల నాణ్యమైన మాంస ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఇకపోతే పుట్టిన పిల్లలు కూడా తక్కువ బరువుతో పుట్టి ఎక్కువ మోర్టాలిటీ అంటే ఎక్కువ చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వాటి లోపల తక్కువ బరువుతో పుట్టడం వల్ల వాటి లోపల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి ఎక్కువ వ్యాధుల బారిన పడడం వల్ల తొందరగా చనిపోతున్నాయి. అట్లాగే పౌల్ట్రీ రంగంలో తీసుకున్నట్టయితే ఈ అధిక ఉష్ణోగ్రతలు మరియు కరువు పరిస్థితుల వల్ల ఉష్ణోగ్రతలో తేడాల వల్ల ఈ పౌల్ట్రీ రంగం లోపల ఫీడ్ ఎఫిషియన్సీ అంటే ఎంత దాణా తింటే మనకు ఎంత మాంసం ఉత్పత్తి పెరగాలి, ఎంత దాణా పెడితే ఎన్ని కోడిగుడ్లు రావాలనే ఒక లెక్క తప్పి రైతులకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది. అట్లాగే గుడ్ల ఉత్పత్తి లోపల తగ్గడమే కాకుండా గుడ్ల నాణ్యత అంటే గుడ్డు యొక్క బరువు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కోళ్లు జనరల్ గా 5% లేదా 2 నుండి 5% చనిపోతే ఈ యొక్క ఈ ఎల్నినో ప్రభావం వల్ల అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువ 10 నుండి 15% కూడా చనిపోవడం జరుగుతుంది.
0: ఈ ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణ మార్పులే కాకుండా ముఖ్యంగా మనకు వివిధ పద్ధతులలో కూడా వివిధ మార్పులు అనేటువంటివి రావడం అనేటువంటివి జరుగుతూ ఉంది. అంటే ఈ గొర్రెలు మేకలు పౌల్ట్రీ రంగం పైన కూడా మార్పులు అనేటువంటివి రావడం అనేటువంటివి జరుగుతుంది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో పశు సంపద అనేటువంటిది ఎలా ఉందంటారు?
1: మన తెలంగాణ రాష్ట్రం లోపల 42 లక్షల గేదెలు ఉన్నాయి, 45 లక్షల ఆవు జాతి పశువులు ఉన్నాయి, 2 కోట్ల గొర్రెలు మరియు 50 లక్షల మేకలు, 8 కోట్ల పౌల్ట్రీ అంటే కమర్షియల్ పౌల్ట్రీ ఉంది. ఇవన్నిటి మీద ఎల్నినో ప్రభావం ఘనంగా ఉంటుంది. దీనిలో వల్ల వీటిలోపల ఉత్పత్తి తగ్గడం యొక్క రైతులు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయే అవకాశం ఉన్నది.
0: అంటే ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాలలో ఈ కొంతమంది పశువులను పెంచే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆవులు పెంచే వాళ్ళు ఉంటారు. అంటే ముఖ్యంగా ఈ పాడి పశువుల పైన దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటారు?
1: ఈ పాడి పశువుల మీద ప్రభావం ఎట్లా అంటే, తక్కువ వర్షపాతం వలన వాటికి మేత కొరత మెయిన్ గా ఉంటది. మేత ఎప్పుడైతే మేత కొరత ఉందో ఆటోమేటిక్ గా వాటిలో ప్రొడక్షన్ అంటే వాటి యొక్క పాల దిగుబడి తగ్గిపోతుంటది. అట్లాగే వాటి లోపల రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఎక్కువ వ్యాధుల బారిన పడతా ఉంటాయి. మళ్ళీ పునరుత్పత్తి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతా ఉంటాయి.
0: అంటే పాడి పశువులలో ఈ విధంగా ప్రభావం ఉంటే ముఖ్యంగా ఎక్కువగా ఈ గొర్రెలు మేకలు పెంచేటువంటి పెంపకదారుల విషయంలో, అదే విధంగా ఈ గొర్రెలు మేకల పైన ఇంకా పెంపుడు జంతువుల పైన ఏ విధంగా ఉంటుందంటారు?
1: గొర్రెలు మేకలు మెయిన్ గా మనం బయట ఆరు బయట మేత మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటాయి. కాబట్టి మేత తక్కువ కావడం వల్ల తక్కువ బరువు పెరుగుతాయి. మనకు 6 నెలల్లో రావాల్సిన బరువు 8-9 నెలలైనా రాదు. మళ్ళా నాణ్యమైన మాంస ఉత్పత్తి కూడా జరగదు. ఈ వాటికి పుట్టే పిల్లలు కూడా తక్కువ బరువుతో పుడతాయి. ఆ తక్కువ బరువుతో పుట్టడం వల్ల వాటిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి ఎక్కువ పిల్లలు చనిపోతూ ఉంటాయి.
0: అంటే గొర్రెలు మేకలలో ఇటువంటి ప్రభావాలు అనేటువంటివి కనబడతా ఉంటాయి. అయితే ముఖ్యంగా మనకు ఈ పౌల్ట్రీ రంగం అనేటువంటిది ఎక్కువగా ఉంది మన రాష్ట్రంలో. మరి ఈ పౌల్ట్రీ రంగం పైన ఈ ఎల్నినో ప్రభావము, మేత ప్రభావం అనేటువంటిది ఎలా ఉంటుందంటారు?
1: ఈ ఎల్నినో ప్రభావం వలన ఉష్ణోగ్రతలో మార్పులు ఎక్కువగా ఉండి, అంటే ఉష్ణోగ్రతలో పగటి మరియు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసము ఉండడము, సాధారణ సగటు ఉష్ణోగ్రత కంటే 1 నుండి 3 సెంటీగ్రేడ్ల వరకు ఎక్కువ నమోదు కావడము, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ నమోదు కావడం వలన అప్పుడు ఏమైతుంది అంటే వాటి లోపల ఫీడ్ ఎఫిషియన్సీ అంటే మనం ఎంత దాణా పెడితే ఎంత పెరగాలో అంత పెరగకుండా తక్కువ పెరగడం జరుగుతుంది. అంటే మనం 1 కిలో గనక దాణా పెడితే మనకు 800 గ్రాముల మాంసం ఉత్పత్తి జరగాలి. కానీ ఆ విధంగా కాకుండా 600-650 గ్రాముల ఉత్పత్తి కావడం వల్ల ఎక్కువ దాణా, రైతు దాణా మీద ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం వల్ల వచ్చే లాభాలన్నీ తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఎల్నో ప్రభావం వలన ఉష్ణోగ్రతలు పెరగడం వలన గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం, తర్వాత పోతే గుడ్ల నాణ్యత తగ్గిపోవడం, తర్వాత పోతే కోళ్ల లోపల రోగ నిరోధక శక్తి తగ్గడం వలన అనేక రకాలైన వ్యాధుల బారిన పడటం.

0: దాంతో కోళ్ల రైతులందరూ అంటే పౌల్ట్రీ రైతులందరూ చాలా నష్టపోతున్నారు.
1: ఈ గొర్రెలు మేకలు అదేవిధంగా పౌల్ట్రీ రంగం పైన వివిధ రకాల ప్రభావాలను ఈ ఎల్నినో ద్వారా చూడవచ్చని చాలా చక్కగా మీరు వివరించడం అనేటువంటిది జరిగింది. అయితే ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో ఎల్నినో వల్ల పశువులలో వచ్చేటువంటి వ్యాధులు లేదా పునరుత్పత్తి సమస్యలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయంటారు, మరి అవి ప్రబలకుండా రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఎల్నినో వల్ల పశువుల లోపల ఎక్కువ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. మెయిన్ గా ఎందుకు అంటే క్రిమి కీటకాలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ఆ వ్యాధులను క్రిమి కీటకాలు వ్యాప్తి చేసే వ్యాధులన్నీ వస్తాయి. అట్లాగే అంటువ్యాధులైన గాలికుంటు వ్యాధి, తర్వాత పీపీఆర్ వ్యాధి, నీలనాలకే వ్యాధి, కోళ్లలో అయితే కుక్కెర వ్యాధి బాగా ప్రబలే అవకాశం ఉంటుంది. మరి ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా శాస్త్రీయమైన యాజమాన్య పద్ధతులను పాటించుకుంటూ ఏ విధంగా అంటే ఎప్పటికీ పశువుల పాకలను రెగ్యులర్ గా శుభ్రం చేసుకుంటూ అట్లాగే ఆ పశువుల పాకలో ఎక్కడా కూడా క్రిమి కీటకాలు లేకుండా చూసుకోవడం, పశువుల పాక లోపల రెగ్యులర్ గా సున్నం చల్లడం, పశువుల పాక చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి క్రిమి కీటకాలు తిరగకుండా పిచ్చి మొక్కలను తొలగించుట, ఆ క్రిమి కీటకాలు ఒకవేళ ఉన్నట్టయితే ఆ క్రిమి కీటకాలను నివారించుట, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనం అంటువ్యాధులను దగ్గర రాకుండా చేయగలుగుతాం. అట్లాగే రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల కూడా వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి రోగ నిరోధక శక్తి పెరగాలి అంటే వాటికి సరైన పోషణ కావాలి. పోషణ కావాలి అంటే మనం ఏం చేయాలి, కరెక్ట్ దానికి మేత అనే దాన్ని మనం ఇవ్వగలగాలి. ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల మనకేమైంది, లాస్ట్ వేసవి కాలంలో వచ్చిన గడ్డి మనకు డిసెంబర్ వరకు సరిపోతుంది. కానీ డిసెంబర్ తర్వాత జనవరి నుండి పచ్చిగడ్డి గాని ఎండుగడ్డి గాని అందుబాటులో లేకపోవడం జరుగుతుంది కాబట్టి మరి అదే టైంలో మరి అప్పటి వరకు వెయిట్ చేసి రైతులు అప్పటికప్పుడే గడ్డి ప్రొడ్యూస్ చేయదు కాబట్టి రైతులకు ముఖ్యమైన సలహా ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసం లోపలనే మరి పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ దగ్గర ఏది కరువును తట్టుకునే గడ్డి రకం గింజలున్నాయి జవర్ జొన్నలు దాన్ని CHS 24 రకం అంటారు, మరి వాటిని కనుక మనం విత్తుకొని ఒకటి రెండు తడులు కనుక మనం కట్టుకున్నట్టయితే తక్కువ నీళ్లతో కట్టుకున్నట్టయితే మనం ఒక ఎకరం లోపల 40 నుండి 50 టన్నుల పచ్చి మేతను మనం ప్రొడ్యూస్ చేసుకుని మన పాడి పశువులను కాపాడుకోవచ్చు. అట్లాగే మరి ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం లోపల ఉన్న నీరంతా ఆవిరైపోతా ఉంటది, దాంతో పాటు లవణాలు అన్ని బయటకు వెళ్ళిపోతా ఉంటాయి కాబట్టి సరైన ఖనిజ మిశ్రమాన్ని కనుక మనం వాడినట్టయితే దాన్ని మినరల్ మిక్చర్ అంటారు, ఆ మినరల్ మిక్చర్ ను కనుక డైలీ 50 నుండి 100 గ్రాములు కనుక వాడినట్టయితే మనం పాడి పశువును హెల్దీగా ఉంచుకోవచ్చు, దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు.
1: మరి వ్యాధులు అనేటువంటివి రకరకాలుగా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది, అయితే పునరుత్పత్తి సమస్యలు అనేటువంటివి ఎట్లా వస్తాయంటారు?
0: జనరల్ గా ఏంది అంటే మన దగ్గర గేదెలను ఎక్కువగా పెంచుకుంటా ఉంటారు. గేదెలు అనేటివి ఏంటి అంటే సీజనల్ బ్రీడర్స్, అంటే పర్టికులర్ కాలంలో మాత్రమే అవి ఎదకొస్తూ ఉంటాయి, అది చలికాలంలో ఎదకొస్తాయి. మరి ఈ ఎల్నినో ప్రభావం వలన రాత్రి మరియు పగటి ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల అవి సరిగ్గా ఎదకు రాకపోవడం, ఒకవేళ ఎదకొచ్చినా కరెక్ట్ ఎద లక్షణాలు చూపకపోవడం, ఒకవేళ ఎదకొచ్చినా కూడా వాటికి కృత్రిమ గర్భధారణ చేపించినప్పుడు చూడు కట్టకపోవడం, ఇవన్నీ రకరకాల పునరుత్పత్తి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరి వీటిని నివారించాలంటే రెగ్యులర్గా మినరల్ మిక్చర్ వాడాలి. మనకు ఏదైతే మన మేత కానీ దానికి సరైన పోషణ లేదనుకున్నప్పుడు వాటికి ఒక అదనంగా 1/2 నుండి 1 కిలో వరకు మన దాణా ఎక్కువ ఇచ్చుకోవాలి. అట్లాగే వాటి లోపల చూడు నిలవడానికి యాజమాన్య పద్ధతులు మంచి యాజమాన్య పద్ధతుల్లో అంటే వేడి ఎక్కువగా ఉన్నది కాబట్టి రోజుకు 3 సార్లు కడగడం, వాటికి ఎక్కువ సార్లు నీళ్లు పెట్టడం, ఎక్కువ పచ్చిమేత ఇవ్వడం చేయడం వల్ల ఇటువంటి సమస్యల నుండి మనం బయటపడవచ్చు.
1: అంటే ఈ విధంగా పునరుత్పత్తి సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుందని అంటున్నారు. అయితే ఈ ఎల్నినోలో దీని యొక్క ప్రభావం వల్ల పశు సంపద సంరక్షణ అనేటువంటిది ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందంటారు?
0: ఈ ఎల్నినో ప్రభావాన్ని తట్టుకోవడానికి పశు సంరక్షణలో భాగంగా ముందు వాటికి ఎక్కువ వేడి తాకకుండా చూసుకోవాలి. వేడి తాకకుండా చూసుకోవాలంటే మన ఐరన్ షెడ్స్ కాకుండా పశువుల పాకల మీద గడ్డి కప్పుకోవడము, తాటాకులు కప్పుకోవడము, తర్వాత పోతే ఎక్కువ వేడి కలగకుండా మన గన్నీ బ్యాగ్స్ తడిపి వేయడము, తర్వాత పోతే రోజుకు 3 నుండి 4 సార్లు స్నానం చేపించడము, ఎప్పటికీ వాటికి అందుబాటులో త్రాగునీరు అందుబాటులో ఉంచడము, మినరల్ మిక్చర్ వాడడం చేయాలి.
1: మరి ఈ ఎల్నినో ప్రభావం ద్వారా ఈ పశు సంపదను ఈ విధంగా సంరక్షించుకోవాలని చెప్తా ఉన్నారు. మరి ఎల్నినో ప్రభావాన్ని అరికట్టడానికి గాను ఇప్పుడు మేత ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. అయితే ఎటువంటి గడ్డి

0: రకాలు మరియు ఎటువంటి సూక్ష్మ పోషకాలు అనేటువంటివి ఈ పశువులకు ఇస్తే మంచిదంటారు?
1: ఇప్పుడు మనకు ఎప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో జనవరి నుంచి మనము పచ్చిమి

0: JFB 15-4 అని, TSJFB 15-8 అనే రకాలు ఉన్నాయి. అవి వేసుకున్నట్టయితే ఈ కరువును తట్టుకొని మనకు మేత పచ్చిగడ్డిని ప్రొడ్యూస్ చేస్తాయి. అది వాటిని పెట్టుకోవడం వల్ల లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు, ఏది మన ఈ గడ్డి మన జనరల్ ఏకవార్షిక రకాలైన ఏది మన CSH 24 జొన్న రకాన్ని వాడినట్టయితే మనకు 60 రోజులకే కోతకొచ్చి ఎక్కువ పచ్చిమాత అందుబాటులో ఉంటుంది. అట్లాగే వీటి లోపల ఎలాంటి రోగ నిరోధక పెంచడానికి సూక్ష్మ పోషకాలు అంటే మినరల్ మిక్చర్ బయట మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి, యూనివర్సిటీ వాళ్ళు సప్లై చేస్తున్నారు, రకరకాల బ్రాండ్ల మీద వస్తున్నాయి. అది డైలీ 50 నుండి 100 గ్రాములు వేసినట్టయితే పశువులను మనం సంరక్షించుకోవచ్చు.
1: మరి ఇదే కాకుండా ఎల్నినో పరిస్థితుల్లో పశువులకు నీటిని ఏ విధంగా ఎంత మోతాదులో అందించాలంటారు?
0: జనరల్గా ఒక పశువు 25 నుండి 30 లీటర్ల నీళ్లు తాగుతుంటుంది. అదే పాలిచ్చే పశువు అయితే ఇచ్చే ప్రతి లీటర్ పాలకు 8 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది. కాబట్టి ఒక పాడి పశువు 10 లీటర్లు ఇచ్చే పాడి పశువుకు ప్రతిరోజు 80 నుండి 100 లీటర్ల నీరు అవసరమవుతూ ఉంటుంది. కాబట్టి మరి నీటి కరువు లేకుండా చూసుకొని వాటికి సరైన సమయం లోపల నీరు అందుబాటులో ఉంచినట్టయితే పశువులు నీటి అందుబాటులో ఉంచినట్టయితే పాల ఉత్పత్తి తగ్గకుండా చూసుకోవచ్చు.
1: మరి ఇదే కాకుండా ఎల్నినో సమయంలో దూడలు కావచ్చు, గర్భిణీ పశువులు కావచ్చు, పాలిచ్చే పశువుల విషయంలో ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటారు?
0: ఎల్నినో ప్రభావం వలన మనకు మేత తక్కువ దొరుకుతుంది, తర్వాత పోతే వాటికి సూక్ష్మ పోషకాల లోపం వస్తుంది, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి ఏం చేయాలంటే గర్భిణీ పశువులైతే 1 కేజీ దాణా ఎక్కువ ఇచ్చి, ఈనే వరకు 1 కేజీ దాణా ఇచ్చి వాటిని పెంచుకోవాలి. చిన్న పశువులైతే వాటికి తగినంత పాలు ఇవ్వనప్పుడు వాటి కోసం స్పెషల్గా దాణా తయారు చేసుకొని ఆ దాణాను రోజు 2 నెలల అంటే 1 నెల ఏజ్ దాటిన తర్వాత 2 నెలల నుండి 50 గ్రాములతో స్టార్ట్ చేసి ప్రతీ నెల 50 గ్రాములు పెంచుకుంటూ పోయినట్టయితే ఆ పుట్టిన దూడలు కూడా బలవర్ధకంగా ఉండి వాటికి రోగనిరోధక శక్తి వచ్చి ఎలాంటి సమస్యలు లేకుండా పెరుగుతాయి.
1: మరి ఈ పశువుల్లో అధిక శ్వాస, అధికంగా నీరు తాగడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ రైతులు అనేటువంటి వారు ఏం చేయాలంటారు?
0: అధిక శ్వాస అటువంటి ఏదన్నా ఎండ దెబ్బ తాకినప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ అవుపడుతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలన్నీ అవుపడ్డప్పుడు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పశువైద్యాధికారిని సంప్రదించినట్టయితే ఆ పశువైద్యాధికారి వాటికి ఫ్లూయిడ్స్ అంటే నరానికి గ్లూకోజులు పెట్టి వాటిని సంరక్షిస్తారు.
1: మరి ఎల్నినో ప్రభావంతో పశు సంపదకు నష్టం కలగకుండా పశు పోషకులు ముందుగానే సిద్ధం చేసుకోవాల్సినటువంటి ప్రణాళిక ఏంటంటారు?
0: పశు పోషకులు ఎల్నినో ఎఫెక్ట్ ఉండకుండా ఉండాలంటే వారు ముందే అంటే ఇప్పుడు మనకు జనవరిలో మనకు ఈ గడ్డి కొరత వస్తుందనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఆ గడ్డి కొరత నివారించడానికి మరి ఆ గడ్డి కోతకొచ్చే 60 రోజుల కోతకు వస్తుంది కాబట్టి ఈ సెప్టెంబర్లో లేదా అక్టోబర్లో కనుక ఈ గడ్డి రకాలను నాటుకున్నట్టయితే మనకు పచ్చిమేత అవైలబుల్ ఉంటుంది. ఒకటి. రెండోది, మనకు దానా తయారీ ఖర్చులు పెరుగుతాయి అనుకున్నప్పుడు లెగ్యూమ్ జాతి యొక్క గడ్డి రకాలైన హెడ్జ్యులూసన్ కూడా అలుక్కున్నట్టయితే మనం ఆ దానా ఖర్చును కూడా తగ్గించుకొని, ఇది హెడ్జ్యులూసన్లో మాంసకృతులు ఉంటాయి కాబట్టి దానా ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఆ మేత హెడ్జ్యులూసర్ను తర్వాత

ఈ అక్టోబర్ నవంబర్ లోపల మనం ఎట్లాగూ నెక్స్ట్ సీజన్ కు మనకు నీళ్లు ఉంటాయో ఉండయో, పంటలు వేస్తామో ఏమో, ఆ తర్వాత ఆ పంటల ద్వారా వచ్చే గడ్డి ఉంటుందో ఉండదో. కాబట్టి మరి పశు వైద్యశాలల లోపల అన్ని దిక్కుల పశుగ్రాస విత్తనాలు రెడీగా ఉన్నాయి. మరి 75% సబ్సిడీ మీద ఈ పశుగ్రాస విత్తనాలు తీసుకొని ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వేసుకొని ఒక 2-3 తల్లు కట్టినట్టయితే ఆటోమేటిక్గా మనకు జనవరికి మళ్ళీ పచ్చి మేత అందుబాటులోకి వస్తుంది. పచ్చి మేత ఎప్పుడైతే అందుబాటులో ఉంటుందో మన పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా మరి అందరూ రైతులు ఈ మినరల్ మిక్చర్ను అలవాటు చేసుకోవాలి. ఇకపోతే

0: అధిక ఉష్ణోగ్రతల నుండి పశువులను కాపాడుకోవడానికి వాటిని రోజుకు 3 సార్లు కడగడం, తర్వాత పోతే వాటికి ఎండ తాకకుండా గన్నీ బ్యాగ్స్ అడ్డం కట్టుకొని వాటిని తడిపి కూలింగ్ ఎఫెక్ట్ చేసుకోవడం, ఇంకా బాగా పెద్ద పెద్ద ఫామ్లు అయితే ఫాగర్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ ఏర్పాటు చేసుకోవడం, షెడ్ల చుట్టూ ఎత్తైన చెట్లను పెంచినట్టయితే కూడా పశువులకు వేడి దాక్కుంటూ ఉంటుంది. ఆ విధంగా చేసుకున్నట్టయితే మనం ఈ ఎల్నినో ప్రభావం నుండి బయటపడవచ్చు.
1: మరి పశువులకు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కాకుండా

0: లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీపంలోని పశు వైద్యులను సంప్రదించాలని చాలా చక్కటి విషయాలను మీరు వివరించడం జరిగింది. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మీరు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి రైతులకు పశు సంపదపై ఎల్నినో యొక్క ప్రభావం వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి చాలా చక్కటి విషయాలు వివరించినందుకు గాను మీకు మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ. చివరి విషయం ఏంటంటే మన దగ్గర వచ్చే వ్యాధులన్నిటికీ మన తెలంగాణ ప్రభుత్వము అన్ని రకాల టీకాల కార్యక్రమాలను చేపడుతుంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరము 2 నుండి 3 సార్లు గాలికుంటు వ్యాధి టీకాలు, గొర్రె లోపల పీపీఆర్ అండ్ నీలనాలుక వ్యాధి టీకాలను మనము పశువులకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే మిమ్మల్ని పశు వైద్యులు సంప్రదించి మరి ఈ టీకాల కార్యక్రమం గురించి తెలిపినప్పుడు మీరు ఆ టీకాలు వేయించుకున్నట్టయితే పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవడం జరుగుతుంది. వాటికి ఎలాంటి రోగాల బారిన పడకుండా కాపాడిన వాళ్ళమైతే తెలియజేస్తున్నాం.
2: ఇంతవరకు శ్రోతలు పశు సంపదపై ఎల్నినో ప్రభావం, జాగ్రత్తలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎన్ సత్యప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి డెకరేషన్ ఫ్లవర్స్ సాగులో అనుభవాలు. ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామ రైతు టి నరసింగం గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటే చిరంజీవి గారు.
3: మనము హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి తుమ్మరపల్లి నరసింగం గారు దగ్గర ఉన్నాము. మరి వారు గత కొన్ని సంవత్సరాల నుండి ఈ డెకరేషన్ ఫ్లవర్స్ పెంచి అదే విధంగా డెకరేషన్ లో ఏ విధంగా వాడుతున్నారు అనేటువంటి విషయాన్ని గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నడుస్తున్నటువంటి ట్రెండ్ కు అనుగుణంగా మరి ఈ డెకరేషన్ ఫ్లవర్స్ ఏ విధంగా పండిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఈ డెకరేషన్ ఫ్లవర్స్ అనేటువంటివి ఎన్ని రోజుల నుంచి పండించడం అనేటువంటి జరుగుతుంది?
4: సార్, ఈ డెకరేషన్ ఫ్లవర్స్ అనేటి చాలా రకాలు ఉంటాయి. ఇందులో జరబరాస్ ఉంటాయి, ఆస్పరాస్ ఉంటాయి, డచ్ రోజ్ ఉంటాయి, గ్లాడేస్ ఉంటాయి, ఆంతోరియం, ఆర్కేటు, కార్డినేషియం, వివిధ రకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఇందులో నల్లరేగడి కానీ చౌకరేగడి కానీ దాంట్లో ఎక్కువ పండిస్తారు. మన వరంగల్ జిల్లాలో మాత్రం చాలా తక్కువ వివిధ రకాల పండ్లు పండిస్తారు.
3: ఇప్పుడు మీ దగ్గర అంటే ఇప్పుడు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పండించేటువంటి డెకరేషన్ ఫ్లవర్స్ ఏంటంటారు?
4: మామూలుగా అయితే ఇక్కడ మల్లె మొగ్గలు, జాజి మల్లెలు, సన్న గులాబీ, చిన్న గులాబీ, ఆస్పరాసు ఇవైతే నార్మల్ గా ఇక్కడ వచ్చేస్తాయి. మిగతా ఫ్లవర్స్ అంటే అక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే పండియడానికి మనము షెడ్ వేసుకుని పండియాలి. అది వెదరు అంటే ఎండ తాకకుండా చూసుకుంటే అవి పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది.
3: ఇప్పుడు ఈ మల్లె మొగ్గలు గానీ లేకపోతే ఈ జాజి మొగ్గలు గానీ వీటిని ఏ విధంగా పండిస్తారు? ముఖ్యంగా ఎన్ని గుంటలలో వీటిని సాగు చేస్తే ఎప్పుడెప్పుడు మనకు చేతికి వస్తాయి, ఎన్ని రోజుల పంట ఇది?
4: అది మనము చిన్న మొక్క నుంచి స్టార్ట్ చేస్తే నల్లరేడి గానీ చౌక గానీ దానిలో చిన్నప్పుడు మొక్క పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఎలాగూ పత్తి రైతు ఎట్లా సాగు చేస్తాడో ఇది కూడా కేవలం 60 నుంచి 80 రోజుల్లో మనకు ఫ్లవర్ వచ్చే అవకాశం ఉంటుంది.
3: అంటే ఇప్పుడు ఇది ఫ్లవర్ రావడానికి ముందుగా ఆ దుక్కిలో దీన్ని ఎంతెంత దూరంలో నాటుకోవాలి, ఎంతెంత దూరంలో సాగు చేయాలంటారు?
4: ఒక మొక్కకి డిఫరెంట్ గా ఒక 4 మీటర్స్ 5 మీటర్స్ లో చేయొచ్చండి.
3: అంటే ఈ మొక్కలు ఎక్కడ నుంచి తీసుకురావాలి?
4: మనము ఇటు విజయవాడ రాజమండ్రి బెంగళూరు ఇంకా అటు పోతే వివిధ ప్రాంతాలలో ఇవి దొరకొచ్చు.
3: అంటే ఇప్పుడు ఈ మొక్కలు తీసుకొచ్చుకున్న తర్వాత మీరు నాటేటువంటి క్రమంలో ఇప్పుడు మల్లె గాని సన్నజాజి గాని ఈ విధంగా నాటుకుంటున్నారు, మరి ఎక్కువ డెకరేషన్ ఫ్లవర్స్ లో ఎన్ని రకాలుగా ఉంటాయి దీంట్లో?
4: ఆస్పరాస్ అనేది గడ్డికి సంబంధించింది, డెకరేషన్ కి సంబంధించింది. డెకరేషన్ కి యూజ్ చేసే ఆకు కాబట్టి ఇక్కడ కూడా పండియొచ్చు, మన వరంగల్ జిల్లాలో కూడా పండియొచ్చు.

0: ఇక్కడ పండిస్తే వచ్చే అవకాశం ఉంది.
1: ఎట్లా పండిస్తారు అది? అంటే మామూలుగా అంటే ఇరివిగానే పండించడం అనేటువంటి జరుగుతుందా, దాని స్పెషల్ గా ఏమైనా పండించడం అనేటువంటి జరుగుతుందా?
0: దానికి స్పెషల్ అంటే ఏమి ఉండదండి. నార్మల్ గా ఇప్పుడు మనం పత్తి వరి మొక్కజొన్న అయితే ఎట్లా పండిస్తామో దాన్ని కూడా అట్లా పండించచ్చు.
1: మరి ఇప్పుడు ఈ మల్లె మొగ్గలు, ఈ సన్నజాజి పూలు కాకుండా, ఆస్పరస్ కాకుండా ఇంకా ఏ పూలను మీరు ఇక్కడ పండించడం అనేటువంటి జరుగుతుంది?
0: వైట్ పిసంతం గానీ, ఎల్లో పిసంతం గానీ, బ్లూ పిసంతం గానీ, బ్లూ డేజీ, కార్డినేషియం, ఆంతోరియం, ఆర్కేట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు, 20 రకాల ఫ్లవర్స్ ఉంటాయండి. కానీ అది మనకు వెదర్ ఇక్కడ అనుకూలం లేని వల్ల బయట పండియొచ్చు, బెంగళూరు ప్రాంతాన్ని పండియొచ్చు.
1: ఇక్కడ పండించేటువంటి పంటలకు అనుకూలమైనటువంటి వాతావరణం గానీ, అనుకూలమైనటువంటి నేల గానీ ఎక్కడ ఉంటది? దీన్ని ఏ విధంగా పండించడం జరుగుతుంది?
0: అంటే ఇక్కడ కూడా నల్లరేడి గానీ, ఎర్ర చౌక గానీ పండియొచ్చు. ఇక్కడ వరంగల్ ప్రాంతాలు కూడా పండియొచ్చు. ఇక్కడ పంట తక్కువ వచ్చే అవకాశం ఉంటది.
1: ఇప్పుడు ఈ మొక్కలు నాటినప్పుడు ఇప్పుడు గులాబీ కూడా ఎక్కువగా మీరు వాడుతా ఉన్నారు. ఇప్పుడు ఈ గులాబీ మొక్కలను, ఈ గులాబీలో చాలా రకాలుగా ఉన్నాయి డెకరేషన్ ఫ్లవర్స్ లో, మీరు ఎటువంటి గులాబీలను మీ దగ్గర సాగు చేస్తా ఉన్నారు, వాటిని ఏ విధంగా పెంచడం అనేటువంటి జరుగుతుంది?
0: పూజలకి మాత్రం సెంటు గులాబీ అని ఇక్కడ చాలా పంట వస్తుంది వరంగల్ జిల్లాలో. రెండవది డచ్ ఫ్లవర్స్ వస్తుంది, మూడవది చిట్టి గులాబీ వస్తుంది ఎక్కువ ఇక్కడ మన లోకల్ వరంగల్ పండియొచ్చు.
1: అంటే ఇప్పుడు ఈ మొక్కలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
0: బెంగళూరులో తీసుకోవచ్చు, బెంగళూరు అటు పోతే చాలా దొరుకుతాయి ప్రాంతాల్లో. ఇటు పోతే మన విజయవాడ గానీ, రాజమండ్రి గానీ ఎక్కువ మన ఫ్లవర్ మొక్కలు అవకాశం దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: అంటే ఇప్పుడు ఈ మొక్కలు మనం నాటడానికి ఎన్ని రోజుల ముందు దీన్ని ఆర్డర్ చేసుకోవాలి?
0: మనం ఒక 3 మంత్స్ ముందు బిఫోర్ ఆర్డర్ చేసుకోవాలండి.
1: 3 నెలల ముందు ఆర్డర్ చేసుకుని తీసుకోవాలి. తీసుకొచ్చిన తర్వాత ఎట్లా నాటుకోవాలి దీన్ని మన వ్యవసాయ క్షేత్రంలో?
0: వ్యవసాయ క్షేత్రంలో అంటే మనము ట్రాక్టర్ తో గానీ, గొర్రు గానీ, డిస్కులు గానీ వేసి దాన్ని చదును చేసి మనం బ్లేడ్ తో సమాంతరం చేసిన తర్వాత దానికి ఇట్లా ఒక గద్దె లెక్క తీసుకొని, ఒక చేటిగా గద్దె లెక్క తీసుకొని ఒక 5 ఫీట్స్ 5 ఫీట్స్ ఇట్లా రంధ్రం తీసుకుంటూ పోతే ఒక్కొక్క మొక్క నాటడానికి అవకాశం విలువ ఉంటుంది.
1: అంటే ఇట్లా బోజలు కొడతారు, బోజలు కొట్టి 5 ఫీట్లకు 5 ఫీట్లకు రంధ్రాలు తీసుకొని నాటాలి. నాటేటువంటి క్రమంలో ఏమన్నా సేంద్రియ ఎరువులు, అంటే గొర్రె ఎరువు కావచ్చు, ఆవు పేడ కావచ్చు, లేదా గొర్రె ఎరువు కావచ్చు, లేకపోతే ఏమన్నా సేంద్రియ ఎరువులు అనేటువంటి ఏమన్నా వేసి నాటుతారా, ఎట్లా నాటుతారు?
0: అంటే ఎరువులు అనేది మేక ఎరువు కావచ్చు, ఒకటి మేక ఎరువు. రెండవది సేంద్రియంగా అంటే వేప పిండిని మరియు యూరియా, డిఏపి ఇది కలిపి ఆ రంధ్రంలో అనేది మొత్తం వేసి మురుగబెట్టిన తర్వాత ఒక 15 డేస్కి ఈ మొక్క అనేది తీసుకెళ్ళి దాంట్లో నాటేస్తామండి. నాటేసిన తర్వాత దాన్ని కూడిపేస్తాం, కూడిపేసిన తర్వాత వాటర్ వదులుతాం. తర్వాత ఒక 7 డేస్ 9 డేస్ వరకు ఆ మొక్క అనేది వాటర్ తీసుకొని ప్రాణం వచ్చేసి ఫ్లవర్ మనకు ఇవ్వడానికి అవకాశం ఉంది.
1: ఇప్పుడు ఇది మొక్కలు తీసుకొస్తున్నారు, రకరకాల గులాబీ మొక్కలు తీసుకొచ్చిన తర్వాత బోజలు కొట్టిన తర్వాత అంటే ఈ రంధ్రాలు చేసేటువంటి క్రమంలో ఎంత లోతు, ఎంత వెడల్పుతోని రంధ్రాలు చేసుకొని నాటుకోవాలి?
0: 200 ఫీట్స్ సరిపోతుంది.
1: అంటే ఈ విధంగా చేసుకొని నాటుకోవాలి. నాటుకున్న తర్వాత ఎన్ని రోజులకు గులాబీ పువ్వులు అనేటువంటి మనకు చేతికి రావడం అనేటువంటి జరుగుతుంది?
0: నాటిన తర్వాత 30 డేస్ నుంచి 40 డేస్ మధ్యలో.
1: అంటే మీరు మీ దగ్గర ఎన్ని గుంటలలో దీన్ని సాగు చేస్తారు?
0: నార్మల్ అయితే మనం 20 గుంటల నుంచి మొదలు పెడితే ఎకరం 1 సెక్టార్ 2 సెక్టార్లు కానీ అంతకు మించి కూడా సాగు చేయొచ్చు.
1: ఇప్పుడు ఈ విధంగా మీరు సాగు చేస్తున్నారు, ఈ డెకరేషన్ ఫ్లవర్స్ అనేటువంటి వాడుతున్నారు, అంటే దీనికి ఇది పెంచే క్రమంలో ఏమన్నా రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ ఏమన్నా వాడతారా అవి పెరగడానికి, పువ్వులు తొందరగా రావడానికి, మంచిగా ఏపుగా ఎదగడానికి?
0: అంటే సేంద్రియ ఎరువులు అంటే నార్మల్ గా సేంద్రియ ఎరువులు కూడా తప్పకుండా అవి కూడా వాడతాం, లేదు పైన యూరియా గానీ, పొటాషియం గానీ, పైనుంచి ఏది పురుగు పట్టడానికి, ఫ్లవర్ మంచి రావడానికి అని మందు కొట్టడం జరుగుతుంది.
1: ఇవి పై మందులు, అదే విధంగా కింది మందులు అనేటువంటి గులాబీ పంటకు ఇస్తున్నారు. అయితే ఈ గులాబీ మొక్కలు మీరు ఎన్ని రకాల మొక్కలను ఆర్డర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మీ దగ్గర నాటడం అనేటువంటి జరుగుతుంది?
0: గులాబీ మొక్కలు అనేసి హైబ్రిడ్ లో ఉంటాయండి. అవి హైబ్రిడ్ లో ఎల్లో రోజ్ గానీ, వైట్ రోజ్ గానీ, రెడ్ రోజ్ గానీ, పింక్ లైట్ పింక్ గానీ, డార్క్ పింక్ గానీ, దీంట్లో ఒక 7-8 రకాల కలర్స్ ఉంటాయండి. ఆ కలర్స్ అనేది ఆ మొక్కలు తీసుకొచ్చి మేము నాటడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ విధంగా నాటిల్లు నాటిన తర్వాత ఇది మీకు ఎన్ని రోజులకు ఈ పువ్వు అనేటువంటిది వస్తుంది? అన్ని ఒకటేసారి కాస్తాయా, లేకపోతే డిఫరెంట్ డేస్ లల్లా కాస్తాయా, ఏ విధంగా కాస్తా?
0: అది మనకు ఇప్పుడు పత్తి అయితే ఎలాగ వస్తాయో, పత్తి సాగు చేస్తే చెట్టు ఎట్లా పెరుగుతుందో, కొమ్మలు కూడా అలా వాలడం ద్వారా ఒక ఫ్లవర్ మనం కట్ చేస్తా అంటే ఇంకో ఫ్లవర్ టక వచ్చేస్తుంది, అదే కొమ్మకి మొగ్గులు టైప్ లో వచ్చేస్తుంది అండి అట్లా.
1: అంటే ఇప్పుడు ఈ విధంగా మీరు ఈ గులాబీలు అనేటువంటివి ఈ విధంగా ఒక్కసారే కాకుండా కొద్ది రోజుల వ్యవధిలో పూలు అనేటువంటివి వస్తాయని అంటున్నారు. ఎన్ని రోజుల వ్యవధిలో మీకు ఈ కోసే పూలు అవైలబుల్ ఉంటాయి?
0: అంటే ఇప్పుడు మొక్క అనేది మనం కట్ చేస్తా అంటే పెరుగుతుంది అండి, కట్ చేస్తా అంటే పెరుగుతుంటే కొమ్మ వస్తా అంటే మనకు మొగ్గ పుట్టడం జరుగుతుంది. అలా ఒక దాని లైఫ్ ఏంటంటే ఒక 15-16 ఇయర్స్ ఉంటుంది అండి. అది 15-16 ఇయర్స్ తర్వాత టోటల్ కంప్లీట్ గా ఆ చెట్టు తీసేస్తామండి అట్లా.
1: ఈ విధంగా మనకు ఈ పూలు అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. ఈ పూలు ప్రస్తుతము ఈ వేటి కోసం దీన్ని

0: ఎక్కువగా వాడతారు. దేనికోసం అంటే మనకు పూజకు గానీ, ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ, హల్లీ ఫంక్షన్ కానీ, మరి పెళ్లి కొడుకు కానీ, పెళ్లి కూతురు కానీ, ఈవెంట్లు కానీ, ఏది మ్యారేజ్లు కానీ, ఇతర కొన్ని ముఖ్యమైన సందర్భాల ఫంక్షన్స్ లో ఇవి వాడడం జరుగుతుంది అండి.
1: అంటే వివిధ రకాల ఫంక్షన్స్ కు ఇది వాడడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఈ ఆస్పరస్, గులాబీలు, తర్వాత ఈ గడ్డే కాకుండా ఇంకేమన్నా పూలు మీ దగ్గర పండిస్తారా?
0: అంటే మనము జాజిమల్లె, మల్లె, కనకాంబరము, బంతి పూలు, ఆర్కేటు, ఆంతోరియం, కార్డినేషియం, గ్లాడియస్, టోటల్ గా చాలా రకాలు. దీంట్లో ఒక 20-30 రకాల ఫ్లవర్స్ ఉంటాయండి. దాంట్లో మనకు అనుకూలంగా ఇక్కడైతే ఏ వాతావరణం అనుకూలం ఇస్తుందో ఆ రకంగా ఇక్కడ పండిస్తాం.
1: అన్ని కాకుండా కొన్ని మాత్రమే మీరు పండించడం అనేది జరుగుతుంది. అంటే దీంట్లో ఇప్పుడు ఈ పువ్వులు తోట సాగు పెట్టినప్పుడు ఈ డెకరేషన్ ఫ్లవర్స్ పెంచేటువంటి క్రమంలో ఈ మొక్కలకు ఏమన్నా చీడపీడలు ఏమైనా ఆశిస్తాయా? ఆశిస్తే ఎటువంటి మందులు పిచికారీ చేస్తారు?
0: అంటే చీడ పురుగులు అనేది కంపల్సరీ దానికి మొగ్గ టైప్లా చిన్న పురుగు కానీ, పెద్ద పురుగు కానీ, బొంత పురుగు కానీ, దీంట్లో రకరకాల పురుగులు ఉంటాయి. అవి ఫ్లవర్ ఖరాబ్ కాకుండా మేము మందు అనేది పిచికారీ చేస్తాం. అవి కాపాడుకోవడానికి మందు అనేది పిచికారీ చేస్తాం.
1: అంటే ఈ విధంగా మీరు ఈ డెకరేషన్ ఫ్లవర్స్ అనేటువంటిది వినియోగించి వివిధ ఫంక్షన్స్లలో వాడుకున్నారు. అంటే ఇప్పుడు వివిధ పంటలు పండించే రైతులకు ఈ డెకరేషన్ ఫ్లవర్స్ మీరు సాగు చేస్తున్నారు కదా, మీరు వారికి ఏం చెప్తారు? ఇది పండించడం మంచిదేనా, మంచిది కాదా, లాభమా నష్టమా?
0: అదంటే పండించడం అందరికీ.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, శ్రోతలు వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: శ్రోతలకు నమస్కారం. ఒక రహదారి అంటే కేవలం రెండు ప్రాంతాలను కలిపేది కాదు, రైతును మార్కెట్తో, విద్యార్థిని పాఠశాలతో, రోగిని ఆసుపత్రితో, గ్రామాన్ని అవకాశాలతో అనుసంధానించే అభివృద్ది వారధి రహదారి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే నాణ్యమైన రహదారి సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో 2000 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా రహదారి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలు తీరు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న ప్రయోజనాలు, రహదారుల నాణ్యత, నిర్వహణ, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాల గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
4: నమస్కారం సార్.
3: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే గ్రామీణాభివృద్ధిలో ఈ పథకం ప్రాధాన్యత ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
4: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం సార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం డిసెంబర్ 25, 2000 ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతంలోని జనావాసాలను ఆల్ వెదర్ రోడ్స్, అంటే అన్ని కాలాలలో ప్రయాణించేటువంటి ఉపయోగించగల రహదారిని, కనెక్టివిటీ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఆల్ వెదర్ రోడ్ అంటే అన్ని సీజన్లలో ప్రయాణించే రోడ్, వర్షాకాలం కావచ్చు, ఎప్పుడైనా సరే అన్ని సీజన్లలో మనము ప్రయాణించడానికి వీలు కలిగించే రోడ్డే ఆల్ వెదర్ రోడ్. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు కూడా మనకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించేటువంటి అవకాశం లభిస్తుంది. అందువల్ల పీఎంజేఎస్వై పథకం ఓన్లీ రహదారి నిర్మాణ పథకమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైన కార్యక్రమం.
3: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఒక గ్రామం లేదా ఈ హ్యాబిటేషన్స్ ను ఈ రహదారి కనెక్టివిటీ కోసం ఎలా ఎంపిక చేస్తారు, అలాగే ఈ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఈ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇటువంటి అంశాలను ఎంతవరకు ప్రాధాన్యతలో తీసుకుంటారు?
4: సార్, మంచి క్వశ్చన్. పీఎంజేఎస్వై మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన జనావాసాలను ఎంపిక చేసి వాటికి ప్రాధాన్యతా క్రమంలో రహదారి కనెక్టివిటీ కల్పిస్తారు. పీఎంజేఎస్వై వివిధ దశలలో ప్రామాణికాలు మారుతూ వచ్చాయి సార్. పీఎంజేఎస్వై 1 అంటే దశ 1 లో 500 అంత

0: మించినటువంటి జనాభా ఉన్నటువంటి జనావాసం తీసుకున్నారు జనరల్ ఏరియాలో. అదే హిల్లీ ఏరియాస్ ట్రైబల్ గిరిజన ఏరియాస్ అయితే 250 అంతకు మించినటువంటి జనావాసాలు చేసుకుని కనెక్టివిటీ కల్పించారు. అదే పిఎంజీఎస్వై 2 అంటే ఫేజ్ 2లో అప్పటికే ఉన్న గ్రామీణ రహదారి నెట్వర్క్ అభివృద్దితో పాటు మార్కెట్స్, గ్రోత్ సెంటర్స్ మరియు ముఖ్యమైన గ్రామీణ కేంద్రాల కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు. ఫేజ్ 3 అంటే త్రూ రోడ్స్, మేజర్ రూరల్ లింక్స్, వాటిని దృష్టి సారించారు సార్. త్రూ రోడ్స్ అంటే పెద్ద రోడ్డు ఉండి రెండు హయ్యర్ గ్రేడ్ రోడ్ ని కలిపేదాన్ని త్రూ రోడ్ అంటామండి. దానికి 2-3 గ్రామీణ రోడ్స్ కూడా లింక్ అయి ఉంటాయి, లింక్ రోడ్స్ కూడా. అదే మేజర్ లింక్ అయి ఉంటే, మేజర్ రూరల్ లింక్స్ అంటే ఒక మేజర్ రోడ్ కలుపుతుంది, ఒక ఎండ్ డెడ్ ఎండ్ ఉంటుంది, దానికి 2-3 లింక్ రోడ్స్ కలిసి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మేజర్ రూరల్ లింక్స్. అంటే వాటికి ఇవ్వడం వలన ఎక్కువ హ్యాబిటేషన్ లబ్ధి కలుగుతుందని మూడో ఫేజ్ లో అవి చెకప్ చేశారండి.
1: సరే, అయితే మనం ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ అని, ఈ కోర్ నెట్వర్క్ అని వింటుంటాం. అసలు ఇవి ఏమిటి, అలాగే రహదారుల ప్రణాళికలు, వీటి పాత్ర ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ DRRP అనేది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి రహదారి నెట్వర్క్ ను గుర్తించి రూపొందించే జిల్లా స్థాయి ప్రణాళిక. దట్ ఇస్ కాల్డ్ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్. నెట్వర్క్ అనేది అర్హత కలిగిన జనావాసాలకు కనీస అవసరమైన రహదారి కనెక్టివిటీ కల్పించే ముఖ్యమైన రహదారి నెట్వర్క్. ముందు రహదారి నెట్వర్క్ తయారు చేస్తాము, దాని ద్వారా మళ్ళీ జిల్లా ప్రణాళిక తయారవుతుంది. రహదారి గుర్తింపు సాధారణంగా పాపులేషన్ బేస్ సెలెక్ట్ చేస్తాం సార్. చేసిన తర్వాత DPR ప్రిపరేషన్, దానికి అంటే సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాము. దాని తర్వాత సాంకేతిక మంజూరు, ఆ ప్రాజెక్టుకి సాంకేతిక మంజూరు టెక్నికల్ క్లియరెన్స్ తీసుకుంటాము. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే పరిపాలన మంజూరు చేయబడుతుంది. దాని తర్వాత గుత్తేదారు కోసం టెండరింగ్ వెళ్తాము, గుత్తేదారును నియమిస్తారు. నెక్స్ట్ అగ్రిమెంట్, ఒప్పందం అంటే గుత్తేదారుకు డిపార్ట్మెంట్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత క్వాలిటీ మానిటరింగ్ అంటే వెల్ ఎగ్జిక్యూషనే క్వాలిటీ మానిటరింగ్ అంటే నాణ్యతా పర్యవేక్షణ కూడా జరుగుతుంది. కంప్లీషన్, అన్ని విధానంలో పనులు చేపడతారు. పిఎంజీఎస్వై 1 పథకంలో మొత్తం గ్రాంట్ కేంద్ర ప్రభుత్వమే భరించింది సార్ ఫేజ్ 1 లో. ఫేజ్ 2 నుంచి రాష్ట్రాలకు కూడా వీళ్ళ వాటా కూడా దాంట్లో చేర్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ 75-25 ఉండేది, ఇప్పుడు 60-40 ఉంది. సెంట్రల్ 60-40 జరుగుతుంది సార్.
1: సార్, అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారులను ఈ ఆల్ వెదర్ రోడ్స్ గా ఇందాక మీరు చెప్పినట్టు నిర్మించడానికి ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటిస్తారు
0: సార్? రహదారి నిర్మాణానికి ముందు అవసరమైన సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తాం సార్. సాయిల్ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్, సాయిల్ అంటే మట్టి, CBR టెస్ట్ ద్వారా మట్టి బలాన్ని నిర్ధారిస్తాం. అంటే ఎంత లోడ్ బేర్ చేయగలుగుతుంది, అది సాయిల్ ఎలా ఉంది అనేది ఒక స్టెప్. నెక్స్ట్ ట్రాఫిక్ స్టడీ, రహదారి మీద ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి రోజుకి, ఎంత వెయిట్ ఉన్నాయి, అవి ఏ వెయిట్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం సార్. నెక్స్ట్ హైడ్రోలాజికల్ సర్వే అంటే జల సంబంధమైనటువంటి సర్వే, ఎన్ని కాలువలు ఏమైనా వెళ్తున్నాయా, రివర్ వెళ్తుందా, వాటికి కూడా సర్వే చేసి అవసరమైన కల్వర్ట్స్, సీడీ వర్క్స్, బ్రిడ్జెస్ నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ జామెట్రిక్ డిజైన్, పాపులేషన్ అన్నింటిని వెహికల్స్ ని బట్టి రోడ్డు వెడల్పు, గ్రేడియంట్ అంటే వాలు, ఎక్కడ డౌన్ ఉన్నా పైకి ఎక్కేదిన్నా కూడా ఏ గ్రేడియంట్ తో అవి పైకి వెళ్ళాలి లేదా కిందకి దిగాలి, అది గాని వంపులు అంటే ఏ యాంగిల్ తో ఎంత వంపు తిరగాలి, సూపర్ ఎలివేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడా నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్, సాయిల్ మెటల్ అంటే కంకర, బిటుమిన్ అంటే తారు, తదితర నిర్మాణ సామాగ్రిని కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తాం. నిర్మాణ సమయంలో కూడా ప్రతి ముఖ్యమైన దశలో క్వాలిటీని టెస్ట్ చేసి అవి స్పెసిఫికేషన్స్ అనువుగా ఉంటేనే ఉపయోగిస్తాం సార్.
1: సార్, మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఉన్న ఈ మూడంచెల నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇందులో స్థానిక ఇంజనీర్లు, అలాగే స్టేట్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, నేషనల్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, వీటి పాత్ర ఏమిటి
0: సార్? పిఎంజీఎస్వైలో పనుల నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల వ్యవస్థ అమల్లో ఉంది సార్. ఇప్పుడు మొదటి స్థాయి PIU క్వాలిటీ కంట్రోల్. PIU అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్, అంటే మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థని PIU అంటారు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. PIU పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు సార్. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ నిర్వహించే బాధ్యత కాంట్రాక్టర్దే. అతను నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ ని ధృవీకరిస్తాం మేము. అది బాగా చేస్తున్నాడా లేదా, బాగున్నాయా లేదా అని ధృవీకరిస్తాం సార్. ప్రతి లేయర్ ను తనిఖీ చేసి, మామూలుగా 3-4 లేయర్స్ ఉంటాయి, సబ్ గ్రేడ్, జిఎస్బి, వెట్మిక్స్, బీటీ పైన తారు, అలా ప్రతి లేయర్ ని చెక్ చేసుకుని అది క్వాలిటీ పరంగా సాటిస్ఫై అయినప్పుడే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం సార్. అది కూడా ఉన్నప్పుడు ఆ విధంగా ప్రతి లేయర్ కి ముందు కూడా మేము టెస్టులు చేసి చేస్తాం సార్. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి స్టేట్ క్వాలిటీ మానిటర్ సార్, ఎస్క్యూసీ అంటే స్టేట్ లెవెల్లో స్టేట్ క్వాలిటీ మానిటర్ ని అపాయింట్ చేస్తారు సార్. వాళ్ళు స్వతంత్రంగా తనిఖీ చేస్తారు, వచ్చి నిర్దేశిత పనుల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతి లేయర్ కూడా వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తారు సార్. వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి మాతో పాటు. నెక్స్ట్ మూడవ స్థాయి నేషనల్ క్వాలిటీ మానిటర్ సార్, వీళ్ళని ఎన్ఆర్ఆర్డీఏ నియమిస్తుంది సార్. ఎన్ఆర్ఆర్డీఏ అంటే నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు నియమించే ఎన్క్యూఎంలు కూడా పనులను స్వతంత్రంగా పరిశీలించి నాణ్యతకు గ్రేడింగ్ ఇస్తారు. సాటిస్ఫాక్టరీ అన్న ఇవ్వచ్చు, సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు, ఎస్ఆర్ఐ లేదా అన్సాటిస్ఫాక్టరీ ఇవ్వచ్చు. సాటిస్ఫాక్టరీ ఇస్తేనే నెక్స్ట్ లెవెల్ ప్రొసీడ్ అవుతాము. అన్సాటిస్ఫాక్టరీ ఇచ్చినా సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అన్నా కూడా నెక్స్ట్ లేయర్ కి వెళ్ళాం సార్. రెక్టిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం.
1: కాబట్టి చాలా
0: పకడ్బందీ వ్యవస్థ. ఎందుకంటే మొదటి స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయి, కాబట్టి ఒక స్థాయిలో తప్పు జరిగినా రెండో స్థాయిలో కరెక్ట్ అయిపోతుంది
1: సార్. మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపాలు ఏమైనా గుర్తించారనుకోండి, అప్పుడు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పనులు పూర్తయ్యే వరకు వాళ్ళ చెల్లింపులను ఎలా నియంత్రిస్తారు?
0: సార్ ఇప్పుడు నాణ్యత లోపం ఎక్కడైనా గుర్తించామనుకోండి సార్, వాళ్ళకి నోటీస్ చేస్తాం. ముందుగానే నోటీస్ ఇచ్చి, బాబు పలానా ఐటమ్ ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం లేదు, లోపభూయిష్టంగా ఉంది, సరిచేయాలని వాళ్ళకి నోటీస్ ఇస్తాం సార్. ముందు కాంట్రాక్ట్ ను ఆదేశిస్తాం. తదుపరి అతను లోపభూయిష్టం ఉండే పనిని సరిచేస్తారు. దాని మళ్ళా మేము రీటెస్టింగ్ నిర్వహిస్తుంది. పిఐఓ కూడా రీటెస్టింగ్ నిర్వహించి స్పెసిఫికేషన్స్ అనుగుణంగా అతను చేశాడా లేదా నిర్ధారించిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి పర్మిషన్ ఇస్తాం. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే దానిని ఎస్క్యూఎం, ఈ ఎన్క్యూఎం కూడా రీవెరిఫికేషన్ చేస్తారు, రీఇన్స్పెక్షన్. అలాంటి ఐటమ్స్ వాళ్ల ద్వారా చేపిస్తాము. నాణ్యత నిర్ధారణ అనంతరం మాత్రమే నెక్స్ట్ లేయర్ ని అనుమతిస్తాం. స్టేజ్ పాసింగ్, ప్రతి స్టేజ్ లోనూ ఆ లేయర్ ని క్వాలిటీ నిర్ధారించుకుని నెక్స్ట్ లేయర్ కి స్టేజ్ పాసింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
1: కాబట్టి దశల వారీ
0: ఏ స్టేజ్ పర్మిషన్ ఇస్తాం. అలా లేక జరగదు. నెక్స్ట్ పని చేసిన తర్వాత యాక్షన్ టేక్ అని రిపోర్ట్ ఇస్తాం సార్. చర్య నివేదిక మన నోటీస్ ఇచ్చాము, అతను సాల్వ్ చేశాడు, అది కూడా అన్ని చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి అనుమతిస్తాం సార్. ఎక్కడ లోపం జరిగే అవకాశం లేకుండా పకడ్బందీ సిస్టమ్ అమల్లో ఉంది సార్ ఇక్కడ.
1: సార్ మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది? అలాగే ఈ పిఎంజిఎస్వై లో ఈ 5 ఏళ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
0: పిఎంజిఎస్వై మార్గదర్శకాల ప్రకారం రహదారి నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టర్ బాధ్యత అండి. 5 ఇయర్స్ అగ్రిమెంట్ లోనే కండిషన్స్ అవి. నిర్మాణంతో పాటు 5 ఇయర్స్ హీ హాస్ టు మెయింటైన్ ద రోడ్, అతను రోడ్ ని నిర్వహణ చేపట్టాలి. అతనికి మనము పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత ఫండ్స్ నిలుపుదల చేసుకుంటాం. నిర్మాణ దశలోనే పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత అమౌంట్ నిలుపుదల చేసి పెట్టుకుంటాం మనం. ఎందుకంటే అతను ఒకవేళ బాగా చేయడం ఉద్దేశం, అతను 5 ఇయర్స్ మెయింటైన్ చేసేట్టుగా చూస్తాం సార్.
1: సార్ మరి ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో ఏదైనా కోత విధిస్తారా?
0: మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో కోత ఎలా విధిస్తామంటే, ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగిస్తాం. టెండర్ పిలిచి అతను ఏ పని అయితే చేయలేకపోయినాడో ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగించి చేపిస్తాము. ఆ డబ్బులను పేమెంట్ ఇస్తాం.
1: చాలా మంచిది సార్. చివరగా సాధారణ ప్రజలు తమ గ్రామంలో మంజూరైన ఈ పిఎంజిఎస్వై రహదారి వివరాలు, ఈ పనుల పురోగతి, ఖర్చు, నాణ్యత వంటి విషయాలు ఎలా తెలుసుకోవచ్చు? లేదా వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఇందులో సరిగ్గా జరగట్లేదు అనిపిస్తే వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చా?
0: చేసుకోవచ్చండి. వాళ్ళు ప్రతి పనిని పరిశీలించవచ్చు. ప్రతి స్టేజ్ లోనూ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రజలు ఓఎంఎంఎస్ సిటిజన్ సెక్షన్ ఉంటుందండి, దాని ద్వారా తమ ప్రాంతాల్లో జరిగే పిఎంజిఎస్వై రహదారులకు సంబంధించినటువంటి మంజూరు వివరాలు, పురోగతి, వ్యయం, నాణ్యత తనిఖీలు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు వాళ్ళు. ఓమాస్ సిటిజన్ సెక్షన్. నెక్స్ట్ అలాగే దీంట్లో మేరీ సడక్ మొబైల్ యాప్ ఉంది, దాని ద్వారా ఫస్ట్ది చూడొచ్చు అంతే వాళ్ళు. దీంట్లో ఓమాస్ సిటిజన్ సెక్షన్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు వాళ్ళంతే. రెండో దాంట్లో మేరీ సడక్, ఈ మొబైల్ యాప్ ద్వారా రహదారులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు నమోదు చేయవచ్చు వాళ్ళు. సెకండ్, వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఒక

0: ఫీడ్బ్యాక్ నంబర్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ ద్వారా దాని స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు. అంత అవకాశం ఉందండి దీంట్లో.
1: ధన్యవాదాలు సార్. గ్రామానికి రహదారి అంటే నేరుగా అభివృద్ధికి రహదారి అనే విషయం మీ మాటల ద్వారా అర్థమవుతుంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి ఇంత చక్కని అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు మనోరంజన కార్యక్రమంలో లేఖల ద్వారా కూరిన సినీ గీతాలు వింటారు. ముందుగా మన్మధుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు మన్మధుడు చిత్రం నుండి ఈ పాట

మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కూరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట ప్రేమికుల రోజు చిత్రం కోసం శ్రీకుమార్ శ్రీనివాస్ పడిన పాట, గీతరచన ఏం రత్నం, సంగీతం రెహమాన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ లేబర్ కాలనీ నేషనల్ సెల్ నుండి చిరంజీవి, నరహరి, సమ్మయ్య, బురహానుద్దీన్, మహమ్మద్ రఫీ, రవికుమార్, బాబుచారి, రాజయ్య, అనుమల మోహన్ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు ప్రేమికుల రోజు చిత్రం నుండి ఈ పాట

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: శ్రోతలు మనోరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా కోరిన సినిగీతాలు వింటున్నారు. తర్వాతి పాట బొమ్మరిల్లు చిత్రం కోసం జీన్స్ శ్రీనివాస్, గోపిక పూర్ణిమ పాడిన పాట. గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, పెరక కుమరయ్య, శంకరి, కదిరసమ్మయ్య, భాగ్యమ్మ, వరిగి గట్టన్న కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు బొమ్మరిల్లు చిత్రం నుండి ఈ పాట

శ్రోతలు వినబోయే తర్వాతి పాట గులాబీ చిత్రం నుండి. సునీత పాడిన పాట గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శశి ప్రీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరందరి కోరిక మేరకు గులాబీ చిత్రం నుండి ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు, మనోరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా కూరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట మొగుడు చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం బాబు శంకర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు మొగుడు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట ప్రియమైన నీకు చిత్రం కోసం. చిత్ర పాడిన పాట గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం శివశంకర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు ప్రియమైన నీకు చిత్రం నుండి ఈ పాట

శ్రోతలు వినవే తర్వాతి పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఈ చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన పాట, గీతరచన కందికొండ, సంగీతం చక్రి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఎన్జీవోస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ చిత్రం నుండి ఈ పాట

శ్రోతలు మనోరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా కొరిన సినీగీతాలు వింటున్నారు. తర్వాతి పాట మనసంత నువ్వే చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగశాయిపేట కుర్మవీధి నుండి సుహాల్, నిహాల్, రవల్లి, రజిత, మమత, మంజుల, భాగ్య కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు మనసంతా నువ్వే చిత్రం నుండి ఈ పాట

శ్రోతలు వినబోయే తర్వాతి పాట జోడీ చిత్రం కోసం హరిహరన్ పడిన పాట. గీతరచన ప్రదీప్, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ హుజరాబాద్ నుండి వరికెగట్టన్న, ఎర్రన్న, బుచ్చన్న, కోమల, మానస, మాధురి, మయూరి కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు జోడీ చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, మనోరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుండి సైఫ్, మధు, హఫీజా, అమీనా, చంద్రకాంత్, కల్పన, మీనా కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఈ పాట

శ్రోతలు ఇంతవరకు మనోరంజని కార్యక్రమంలో లేఖల ద్వారా కూరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడు, అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడై వేదవేద్యుడు శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో ఈనాడు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. అలా చూస్తే భక్తజనమంతా కూడా పరమాత్మను తరిస్తూ ఉన్నారు. మరోవైపున ఏనుగులు, వృషభాలు వారంతా కూడా స్వామివారి యొక్క ఆ సేవలో పాల్గొని వారి యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటూ ఉన్నారు. అందులో స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిరోహించినారు. అసలు శేషుడు అంటే అర్థము దాసుడని అర్థం. వైకుంఠంలో పరమాత్మకు అనేక మంది దాసులంతా ఉంటారు. అందులో ఆ యొక్క గ్రూపులో మొదటి వారంట మొట్టమొదటి వారు ఆదిశేషుడు. అందుకే పరమాత్మకు అనేక విధాలుగా ఆయన యొక్క మనస్సును తెలుసుకుని అనేక రూపాన్ని పరివర్తన చేసుకుని భగవంతుణ్ణి ఆదిశేషుడు ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటాడు. స్వామివారు పడుతున్నప్పుడు చక్కగా పరుపులాగా ఉంటారు.

స్వరూపాన్ని మార్చుకుని చక్కగా సేవలు అందిస్తూ ఉంటారు. ఈనాడు 2026 సంవత్సరంలో సాలకట్ట బ్రహ్మోత్సవాలు అనగా వీటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని కూడా చెప్తూ ఉంటారు. నిన్నటి సాయంత్రము విశ్వక్సేనుల వారు చక్కగా మాడ వీధులు విహరించి మృతసంగ్రహణం గావించి నిన్న సాయంత్రము అంకురార్పణ చక్కగా జరిగింది. అంకుర దేవతలైనటువంటి సోముడు, యజ్ఞాంగుడు, బ్రహ్మ మొదలగు దేవతలందరినీ కూడా నిన్న ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు ఉదయము యాగశాలలో నవకలశ స్థాపన చేసి చక్కగా యాగశాలలో అగ్ని క్రతువులన్నీ కూడా నిర్వహించినారు. ఆ సమయంలో వారు సమస్త దేవతలందరినీ కూడా ఆ కుంభాలేకి ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:05 మీనలగ్నంలో ధ్వజారోహణ తంతు జరిగినది. ఆ ధ్వజారోహణం మీనలగ్నంలో నిర్వహించడం అంటే చక్కగా గురు దృష్టి మీనలగ్నం పైన ఉన్నది. అంటే నవగ్రహాలంతా కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వారు దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. ధ్వజపటాన్ని చక్కగా తెల్లటి వస్త్రం పైన చిత్రీకరించి ఆ ధ్వజానికి ఆ గరుడాల వారిని చిత్రీకరించి ఆ గరుడాల వారికి అనేక అవయవాలలో ఆ పాములన్నీ కూడా అలంకరించి ఉన్నారు. పాములన్నీ కూడా అలంకరించి ఉంటారంట. ఎందుకంటే ఆ 12 భాగాలలో కిరీటం పైన 2 చేతల యందు మణికట్ల యందు స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ పాములన్నీ కూడా చక్కగా ఆ గరుత్మంతుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. వాటిని ఆయన ఆభరణంగా కూడా చేసుకుంటూ ఉంటారంట. అలాంటి ఆయన విష్ణువాహ నమస్తుభ్యం అంటూ ఉంటారు. భగవంతుడికి ఆదిశేషుడు తర్వాత అంతటి గొప్పవారు ఆ గరుత్మంతుడు. ఆయనను ధ్వజ చిత్రం పైన ఆవాహన చేసి ఆయనకు ఉపచారములన్నీ కూడా నిర్వహించి అటువైపున ధ్వజస్తంభం పైన ఎగురు వేశారు. ధ్వజస్తంభం అంటే ఆలయానికి ప్రధానమైనటువంటి స్థానము అని చెప్తూ ఉంటారు. అందుకే ధ్వజదండే బ్రహ్మాండం ఆవాహయామి అంటారు. ఆ ధ్వజదండం పైన బ్రహ్మను ఆవాహన చేసినారు. ధ్వజదండాగ్రే గరుడు ఆవాహయామి, ఆ దండం యొక్క చివరిలో గరుడిని ఆవాహన చేసినారు. ఫలకత్రయే అంటే ఆ ధ్వజ ఆ యొక్క ధ్వజస్తంభానికి పైన 3 రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అందులో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అదేవిధంగా అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేస్తూ ఉంటారు. ఎస్టియాం సుదర్శనం ఆవాహయామి, ఏదైతే దారుగా ఒక కర్రతో పొడవుగా ఉందో ఆ ధ్వజం పైన

0: సుదర్శన వారిని ఆవాహనం చేస్తారు. ఆయుష వలయే విజయస్తంభానికి చుట్టూ ఒక లోహంతో రింగులుగా ఉంటాయి, వాటి ఎందు వాసుకి మొదలుగు సర్పాలందరినీ కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. తంతురుజ్జవ్ బ్రహ్మ విష్ణు రుద్రాహ అన్నారు. ఏదైతే దర్భతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అడవుల్లో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దర్భను తీసుకుని వచ్చి కొద్ది రోజులు ముందుగానే వారు చక్కగా దానిని నిర్మిస్తారు. ఆ యొక్క రజ్జు అంటారు, అంటే దర్భతో చేసినటువంటి ఆ తాడు ఎందు బ్రహ్మ విష్ణు రుద్రులను కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ధ్వజస్తంభానికి పైన గంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో అజుమావాహయామి అజున్ ఆవాహనం చేస్తూ ఉంటారు. కుషిమాలికాయాం చక్కగా దర్భనంతా కూడా చాపలాగా తయారు చేసి ధ్వజస్తంభానికి చుడతారు. అందులో సరస్వతిని ఆవాహయామి సరస్వతిని ఆవాహనం చేస్తూ ఉంటారంట. ఆ విధంగా సకల దేవతలందరినీ కూడా ఆవాహన చేసి గరుడాల వారిని చక్కగా వారు ఎగురువేసి దోషాన్ అపనయ అస్మాకం గుణాన్ ఆవహ సర్వశ అన్నారు. స్వామి, మేము ఏదైనా దోషాలు చేసినట్లయితే వాటి నుండి మమ్మల్ని రక్షించు అని చెప్పి చక్కగా గరుత్మంతుడిని వారు ప్రార్థించి ఆయన ఉపచారాలు చేసి ధ్వజస్తంభం పైన ఎగురువేశారు. అప్పటి నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో చక్కగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ వేదవేద్యుడి యొక్క ఆశీస్సులు చక్కగా పొంది తర్వాత వాహన సేవలో కూడా వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తి మండలి సభ్యులంతా కూడా చైర్మన్ ఈఓ గారు జేఈఓ గారు మొదలగు అధికార గణమంతా కూడా స్వామివారి సేవలో తన్మయత్వంతో తదేకంగా చక్కగా స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. ఇటువైపున భక్తులంతా కూడా స్వామిని చక్కగా వారు సేవిస్తూ అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఒకవైపున అనేకమైనటువంటి సంగీతము నాట్యము గానము ఒకటా రెండా చెప్పడానికి కూడా వీలు లేనంత చక్కగా వారంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామివారు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి 7 పడగలు ఉన్నాయి ఆ శేషుడికి. ఆ 7 పడగలు ఉన్నటువంటి ఆ పెద్దశేష వాహనాన్ని స్వామి అధిరోహించి ఇలా వస్తూ ఉన్నారు. సర్పరాజు నమస్తుభ్యం అని ఆ సర్పను ఆయన్ను ఆదిశేషుని కూడా చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు స్వామికి ఏ సేవ చేసినా కూడా ఆ కంఠంలో ఆ స్వామికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణం పైన సర్పమావాహయామి ఆదిశేషమావాహయామి వాసుకి ఆవాహయామి ఈ విధంగా వారు ప్రతిసారి ఆదిశేషుడు లేనటువంటి కర్తవ్యం ఉండదు. అందుకే మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాల్లో కూడా ఓం అనంత శిరసే నమః అనంతాక్షాయ నమః అని అనంతుడు స్వామిని సేవిస్తూ ఉంటారంట. ఈ పర్వతమే ఆదిశేషుడు రూపంగా ఉంటుంది. చక్కగా శేషావతారంగా ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణినే స్వామి ఆయన ఆదిశేషుణ్ణి కొండగా చేసుకుని అందు నివసిస్తారు. శ్రీ భూమిభ్యాం సుఖాసీనం రత్నసింహాసనే శుభే. స్వామివారికి ఎడవైపున శ్రీదేవి అమ్మవారు, కుడివైపున భూదేవి అమ్మవారు, స్వామి మధ్యలో చక్కటి రత్నమయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించినారు. కిరీటములు వజ్రాభరణాలతో చేసినటువంటి ఎందరో భక్తులు మహారాజులు చక్రవర్తులు పరమాత్మ యొక్క ఆ అనుగ్రహానికి లోనై వారు భక్తి ప్రపత్తులతో చేసిచ్చినటువంటి స్వర్ణాభరణాలన్నీ కూడా స్వామివారు చక్కగా ధరించి ఎంతో వయ్యారంగా మాడ వీధులలో వాటిని సింగారించుకుని స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. స్వామి యొక్క మహిమను గురించి వైభవాన్ని గురించి బ్రహ్మశ్రీ చలపతి గారు ఈ పెద్దశేష వాహన విశిష్టతల గురించి 4 మాటలు ఆకాశవాణి శ్రోతలకు వినిపిస్తారు. విని తరిద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రితో సమమైనటువంటి స్థానం బ్రహ్మాండంలో ఎక్కడా కూడా లేదు. దివ్యమైనటువంటి పవిత్రమైన ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమై కలియుగంలో ఉన్నటువంటి కలి ప్రభావం చేత కలిగే అనేక దోషాలను నివారించి భక్తులందరినీ బ్రోవడానికి స్వామివారు చక్కగా ప్రపన్న జన కల్పద్రోమమై భక్త వత్సలుడై స్వయం వ్యక్త అర్చాస్వరూపంలో అవతరించి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పెద్దశేష వాహనం మీద చక్కగా ఆసీనుడై భక్తకోటిని తరింపజేస్తూ ఉంటే ఆచార్య పురుషులు ఆ స్వామి యొక్క దివ్యమైన వైభవాన్ని ప్రబంధ గానాన్ని చక్కగా కీర్తన చేస్తూ ఉన్నారు. ద్రవిడ వేదంగా కీర్తించేటటువంటి ఆ దివ్య స్తుతులన్నింటినీ కూడా స్వామివారి వైభవాన్ని ప్రకాశింపజేసే స్తుతులతో స్వామిని సంకీర్తన చేస్తూ ఉన్నారు. అలాగే తిరువీధులన్నీ కూడా అనేకమైన భక్త బృందాల చేత విద్యుత్ కాంతుల యొక్క దివ్యమైనటువంటి శోభ చేత నానా రకములైనటువంటి విన్యాసముల ద్వారా ఆ పరమాత్మను సేవించి తరించడానికి వచ్చినటువంటి వివిధ రకములైన కళాబృందముల చేత ఆ తిరువీధులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. గజరాజులు, హయరాజులు, వృషభములు స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా టీవీగా గజరాజులు ముందర నడుస్తూ ఉంటే స్వామివారు వెనక పెదశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై భక్తి ప్రపత్తులతో వారు కోలాటలు, అలాగే చక్కటి సంకీర్తనలు, నృత్యములు, గీతములు, వాద్యములు, ఇలా నానా రకములైనటువంటి విశేషముల చేత స్వామివారి వైభవాన్నంతటినీ కూడా సంకీర్తన చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని తాము ఆ స్వామిని చూసి తరించి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమలన్నింటినీ కూడా తెలిపి వేషధారణలతో చక్కగా స్వామి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా ఆ స్వామివారిని దర్శిస్తే చాలు, స్వామివారిని నిరంతరము కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలి అనంటే, వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అని ప్రార్థన చేస్తారు. ఏమిటయ్యా అంటే, ఎన్ని జన్మలు మారినా, ఎన్ని కష్టాలు ఎదురైనా భక్తుల హృదయాలలో ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏమిటయ్యా అనంటే, వినా వెంకటేశం ననాథో ననాథ, ఆ స్వామి తప్ప వేరొక దిక్కు లేదు, ఆ స్వామిని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదు, తనను ఆశ్రయించమని తన యొక్క దివ్య చరణారవిందములను దర్శింపజేస్తున్న అభయహస్తంతో నిరంతరము కూడా దర్శనాన్ని కటాక్షింపజేసేటటువంటి స్వామి, ఆలయంలో నిరంతరము కూడా దర్శించలేనటువంటి వారిని తాను దర్శిస్తానని చెప్పి మాడవీధుల్లో వచ్చి వారిని అనుగ్రహించడానికి తన దర్శనాన్ని వారికి కలిగింపజేయడం కోసమని బ్రహ్మోత్సవాలలో తాను వాహనారూఢుడై స్వామివారు చక్కగా దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవం అనగానే అద్భుతమైన ఒక దివ్య దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. కళ్ళ ముందర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ప్రత్యక్షమవుతుంది. వాహనాన్ని అధిరోహించినటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి ఆ పరమాత్మ చాలా చక్కగా దివ్యమైన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మంగళవాద్యములు, ఆనంద కర్పూర నీరాజనముల యొక్క సౌందర్యములలో ప్రకాశిస్తూ దేదీప్యమానంగా, జాజ్వల్యమానంగా ఆ స్వామివారు కమనీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే లక్షలాది భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వివిధ వాహనములలో ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటారు స్వామి. అలా వాహనాలన్నింటిలో కూడా పూటకొక్క వాహనం మీద విహరిస్తూ భక్తకోటికి ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వాడు. అర్చక స్వాముల వారు చక్కగా ఆనంద నీరాజనాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయ సుందర దృశ్యాన్ని చూసి, ఆ మనోహరమైనటువంటి దృశ్యము, చక్కగా అలంకరింపజేసినటువంటి వజ్రాల కిరీటము, ఆభరణముల యొక్క సౌందర్యము, పట్టు పీతాంబరములు, అలాగే గజపుష్పమాలలను ధరింపజేసినటువంటి ఆ స్వామి యొక్క వైభవము, వేదవేద్యుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని వేద పండితులందరూ కూడా చక్కగా పారాయణ చేస్తూ స్వామి వెంట వస్తూ ఉండగా, బాజాభజంత్రీల నడుమ, వాద్య విశేషముల నడుమ, ఒకవైపు విద్యుత్ దీపాల వెలుగులు, మరోవైపు మంగళవాద్యముల నాదము, చుట్టూ కూడా లక్షలాది భక్తుల గోవిందనామస్మరణ, మధ్యలో దివ్యాభరణములతో అలంకరింపబడినటువంటి ఆ స్వామి, ఆహా ఎంత వైభవము! మనోహరమైన, కమనీయమైన, రమణీయమైన దృశ్యాన్ని స్వామి దర్శింపజేస్తూ తనను ఆశ్రయించి తరించమని తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఈ వెంకటాచల క్షేత్రంలో ఆర్తితో తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా కటాక్షించి అనుగ్రహింపజేస్తానని చెప్పి తెలియజేయడం

0: కోసమని స్వామివారు చక్కగా పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై తిరువీధుల్లో విహరిస్తూ తన దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి అంటే ఇక్కడ మహావిష్ణువుతో ఆదిశేషునికి ఉన్నటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయమైనటువంటి సేవా భాగ్యాన్ని పొందిన ఆదిశేషుని యొక్క దివ్య వైభవము, అలాగే భగవంతుని శేషసాయిత్వాన్ని, జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని, శేషశేషిభావాన్ని, వీటన్నింటినీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ శేషుడంటే ఏమిటయ్యా అనంటే సమస్తము లయమైపోగా మిగిలినటువంటిదేదో అదే శేషత్వము. మనలో ఉన్నటువంటి అహంకారాదులన్నీ కూడా నశించిపోతే ఏదైతే మిగిలి పరమాత్మను దర్శించాలి అనేటటువంటి కాంక్ష ఉంటుందో అదే శేషత్వంగా చెప్పారు. అలా శేషుడు అనంతత్వానికి ప్రతీక. స్వామి శేషతల్పశాయి, ఆయన కొలువై ఉన్నటువంటి శిఖరము శేషాద్రి శిఖరము. శేషాద్రి శిఖర రత్నమై వెలుగొందుతున్నటువంటి పరబ్రహ్మ ఆ శేషవాహనం మీద చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఉత్సవమూర్తి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి స్వర్ణాలంకృత వాహనంపై ఆసీనుడై తిరువీధుల్లో విహరిస్తూ భక్త కోటిని అనుగ్రహింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని కీర్తన చేస్తూ అంటారు. శ్రీ సతీశ దేవ శ్రితజన రక్షక భక్తిందలతు నిన్ను శక్తి కొలంది కరుణజూపి మమ్ము కాపాడు నిత్యంబు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస పరమాత్మ పరంధామ, ఉభయ దేవేరులతో శేషవాహనంపై చక్కగా దర్శనాన్ని కటాక్షిస్తున్నటువంటి ఓ స్వామి శ్రీ సతీష క్షితజన రక్షక, ఆశ్రితులను అందరినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడవు కదయ్యా. నిన్ను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి వెంకటాచల క్షేత్రంలో కొలువైనటువంటి వాడవే. భక్తిందలతో నిన్ను శక్తిం కొలది, నాకు ఏ శక్తి ఉన్నదో నా శక్తికి తగిన విధంగా, నా సామర్థ్యానికి తగిన విధంగా భక్తి శ్రద్ధలతో నిన్ను కొలుస్తానయ్యా. నా భక్తి ఎంత అల్పమైనా దాన్ని స్వీకరించు. అల్పమైనటువంటి ఆ భక్తితో పత్రమో పుష్పమో ఫలమో సమర్పిస్తే అలాంటి ఆ భక్తితో సమర్పించినటువంటి దాన్ని స్వీకరించు అని చెప్పి వేడుకుంటే భక్తుడి దగ్గర ఆ భగవంతుడు ఏం కోరుకుంటాడు? ఇంతకంటే కావలసినటువంటి భక్తి, ఏ సంపదను కానీ ఏ వైభవాన్ని కానీ ఆశించడు ఆయన. నిష్కల్మషమైనటువంటి భక్తిని కోరుతాడు. కనుక భక్తుడు తనకు ఉన్నటువంటి దాన్నే పరమాత్మకు సమర్పిస్తాడు. అలాంటి భక్తి భావంతో నన్ను ఆశ్రయించండి అని చెప్పి శేషశేషి భావాన్ని ప్రకటింపజేస్తూ శేషవాహనారూఢుడైనటువంటి పరమాత్మ పెద్దశేష వాహనం మీద చాలా చక్కగా అలంకరింపజేసినటువంటి ఆ ఆభరణముల చేత సర్వాలంకార భూషితుడైనటువంటి పరమాత్మ ఏడు పడగల నీడలో ఉభయ దేవేరులతో చక్కటి పూలమాలలన్నీ కూడా అలంకరింపజేస్తూ ఉంటే తన పాదములను దర్శింపజేస్తూ ఆ పాదములను ఆశ్రయించి తరించమని అపారమైన కరుణా కటాక్షాన్ని ప్రసరింపజేస్తూ స్వామివారు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఈ దృశ్యమంతా కూడా ఆ గోవిందనామస్మరణ మధ్య స్వామివారి యొక్క కమనీయమైనటువంటి దృశ్యము మాటల్లో మనం వర్ణించలేము. అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య సాంగిణ అని ఆ ఉత్సవంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనం సకల విధములైనటువంటి పాపరాశిని కూడా నశింపజేస్తుంది. అంతేకాదు శ్రీనివాసుని యొక్క దర్శనము పుణ్యప్రదము అని కూడా కీర్తించబడింది. ముక్కోటి దేవతలు కూడా ఒక్కటై ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు తిరుమల గిరులకు వెంచేస్తారు అని ప్రతీతి. అలా లోక కళ్యాణానికై వైకుంఠాన్ని విడిచి వచ్చినటువంటి స్వామి వెంకటాద్రిపై వెలిసినటువంటి పరంధాముడు భక్తులను తరింపజేయడం కోసం తాను ఈ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్నంతటిని కూడా కటాక్షింపజేస్తూ ఉంటాడు. సాధారణంగా ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని దర్శించుకోవడానికి భక్త కోటి వెడుతూ ఉంటారు. కానీ బ్రహ్మోత్సవ శోభ ఏమిటయ్యానంటే బ్రహ్మోత్సవ సమయాలలో స్వామివారు తమ వద్దకే విచ్చేసి తనను దర్శించమనేటటువంటి అపూర్వమైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటారు. అలా స్వామి చక్కగా ఆ తిరువీధుల్లో పెద్దశేష వాహనం మీద చక్కగా ముందుకు మెల్లమెల్లగా వాహన మండపం నుంచి కదులుతూ అక్కడ నుంచి స్వామివారు మెల్లమెల్లగా వస్తూ భక్త కోటినంతటిని కూడా తరింపజేస్తూ ఉన్నారు. అలాంటి పదశేష వాహనం యొక్క విశేషాలను, వైభవాలను మరిన్ని మనం మధుసూదన్ గారి ద్వారా తెలుసుకుందాం.
1: ఎస్సేష సతతం సహస్రపణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహూని పంకజదళ ప్రాయేణ విభ్రాజితే తం శేషం దధతం స్వవామచరణే సన్నూపరాభం ముద తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. స్వామివారు ఈనాడు ఆ ఆదిశేషుణ్ణి అధిరోహించి వస్తూ ఉన్నారంటే ఆదిశేషుడు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్, మనకిక్కడ ఆదిశేషుడికి 7 పడగలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ పదకవిత పితామహులు హనుమాచార్యుల వారు 10,000 శేషుల పడగల మయము అని చెప్పి చక్కగా స్తుతించినారు. అంటే ఆ స్వామిని ఎలా దర్శిస్తే మనకు అలా కనిపిస్తూ ఉంటారంట. ఒకరికేమో వెంకటేశ్వర స్వామిగా, ఇంకొకరికేమో మరో దైవంగా కృష్ణ పరమాత్మగా, మరొకరికి రామచంద్ర ప్రభువుగా, అందరూ కూడా ఈ పరమాత్మలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మాండాన్ని బహువుని పంకజల ప్రాయ విభ్రాజితే అన్నారు. స్వామిని తన శిరస్సున ధరించుకోవడం వల్ల ఆదిశేషుడు ఈ భూముల్లాంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక తామర పువ్వులో ఉన్నటువంటి రేకులాగా భావిస్తూ ఉన్నారు, అవలీలగా మోస్తూ ఉన్నారంట. అలాంటి స్వామి ఆదిశేషుని అధిరోహించి ఇప్పుడు దక్షిణమాడ వీధిలో అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంతరాలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని కూడా ఆ నాగాభరణం అనేటువంటి ఆభరణంగా సదా ఆదిశేషుడు స్వామిని సేవించుకుంటూ తరిస్తూ ఉన్నారు. ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్ అన్నారు. అనేక ఆ పడగలు ఉన్నప్పటికీ స్వామి దగ్గర ఆయన మాత్రం వినమ్రంగా 7 పడగలు మాత్రమే ధరించి ఈ శేషాద్రిపైన మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్య స్వామినం సేవితే భవాన్ అని సాంప్రదాయకులంతా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఓ స్వామి, తమరికంటే గొప్ప భక్తుడు ఉన్నాడా? ఎప్పుడూ కూడా ఆ పరమాత్మకు మీరు దగ్గరగా ఉంటారు కదా అని చెప్తూ ఉన్నారు. అందులో వెంకటాచలం, ఈ వెంకటాచలం అంటే వేమంటే పాపములు, కటహ అంటే పోగొట్టేటువంటిది. ఈ యొక్క కొండకు, తిరుమల క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి వారు బాల్య యవ్వన కౌమార దశలలో చేసిన అజ్ఞానం చేత, జ్ఞానం చేత చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయంట. కలవు స్మరణాన్ముక్తి, కలవు దర్శనాన్ముక్తి అన్నారు. కలియుగంలో ఈ స్వామిని దర్శిస్తేనే చాలు, మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని స్వామి ప్రసాదిస్తారు. రాలేనటువంటి వారు ఈ విధంగా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వింటే కూడా వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్మరణాన్ముక్తి అన్నారు. లేక స్మరించినా సరే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు సాక్షాత్ బ్రహ్మదేవుడే నిర్వహిస్తూ ఉంటారంట. దానికి ప్రతీకగా స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది. దానికి బ్రహ్మరథము అని పేరు. అందులో ఏ మూర్తి మనం కనిపించరు కదా అంటే లేదు. అందులో బ్రహ్మగారు ఆవాహనమై ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఇక్కడ స్వామివారి యొక్క సేవకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి వారు పరిశీలిస్తూ ఉంటారంట. అందుకే ఈ తిరుమల క్షేత్రంలో దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతేని మానవుల రూపంగా విచ్చేసి ఎల్లప్పుడూ కూడా పరమాత్మను సేవించుకుంటూ ఉంటారు. అపార కారుణ్య ఔదార్య సౌశీల్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత గుణములతో స్వామి ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయ తే నమః అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచ అని ఎప్పుడూ పరమాత్మను పొగుడుతూ ఉంటుంది శాస్త్రము. ఆ విధంగా స్వామిని ఈ పరవాసుదేవుడిగా మనం భావిస్తూ ఉంటాం. స్వామి అనంతమైనటువంటి కళ్యాణ గుణసంపన్నుడు. అందుకే దాసభూత స్వతసర్వే ఆత్మనః పరమాత్మనః అతోహమపి తే దాసః ఇతిమత్వా నమామ్యహమని మంత్రరాజ స్తోత్రంలో స్వామిని చక్కగా పొగుడుతూ ఉంటారు. ఇంతమంది భక్తులను చూసిన తర్వాత ఎవరికి భక్తిభావం కలగదు? ఈ యొక్క భక్తికి, ఈ యొక్క ఈ భక్త సమూహంలో పరమాత్మను ఏ విధంగా సరే మనం స్తుతించినా, స్తోత్రం చేసినా, లేక స్వామిని పొగిడినా, స్వామిని దర్శించినా, ఏ చిన్న పని చేసినా సరే అది కైంకర్యంగా భావిస్తూ ఉంటాం. వారి యొక్క వారిని పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. వైకుంఠంలో భగవంతుడు పరవాసు దేవుడైనటువంటి పేరుతో ధర్మాధిపీఠాన్ని అధిరోహించి ఉంటారంట. ఆ ధర్మాధిపీఠానికి 8 కాళ్ళు ఉంటాయి. ఆ పీఠమే ఆదిశేషుడిగా మనకు శాస్త్రమంతా కూడా చెప్తూ ఉన్నది. అలాంటి స్వామి చక్కగా ఆదిశేషుని అధిరోహించి మెల్లగా హాయిగా ఈ విద్యుత్ కాంతుల మధ్య, భక్తుల యొక్క గోవింద నామస్మరణ మధ్య స్వామి ఇప్పుడే పరమఠం వాడి వీధిలోకి స్వామి ప్రవేశిస్తూ ఉన్నారు. అర్చకులంతా కూడా పరమాత్మను చక్కగా సేవించుకుంటూ ఉన్నారు. మరోవైపున ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామ అథర్ణ వేదాలన్నీ కూడా చక్కగా పారాయణం జరుగుతూ ఉన్నది. ఈ తిరుమల క్షేత్రమంతా కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని, ఆ గోవింద నామాలతో మారుమరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వాహన సేవన గురించి మనం కాస్త కొన్ని విషయాలు తెలుసుకుంటాం.
0: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 4 వేదములకు ప్రతీకలైనటువంటి 4 మాడవీధులలో చక్కగా స్వామివారు వైభవమైన దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. పరమాత్మ తాను మలయప్ప స్వామిగా శ్రీశక్తి భూశక్తి సమేతమై దర్శనాన్ని కటాక్షించేటటువంటి దివ్య దర్శన భాగ్యం అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి దివ్యమంగళ విగ్రహం, అలంకరింపజేసినటువంటి ఆభరణములు, వజ్ర కిరీటము, గజపుష్పమాలలు, పట్టువస్త్రములు, తిరునామము, ఇవన్నీ కూడా దేదీప్యమానమైనటువంటి స్వయం ప్రకాశకుడైన పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటే, స్వామివారి ముఖంలో ప్రశాంతమైనటువంటి ఆ చిరునవ్వు, కరుణామయమైనటువంటి ఆ దృక్కులు భక్తుల హృదయాలన్నింటినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. శ్రీవారి వామభాగంలో శ్రీదేవి అమ్మవారు, అలాగే మరోవైపు భూదేవి అమ్మవారితో స్వామి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సంపదలు, శుభాలు, మంగళాలు, అలాగే ఈ భూదేవి క్షమ, మాతృత్వము, సహనం అనేటటువంటి గుణాలను తెలియజేస్తూ ఉన్నది. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ, సకల సంపదను అనుగ్రహింపజేస్తూ, ఆధారభూతమైనటువంటి ఆ భూమిని కూడా చక్కగా, భూదేవిని కూడా తాను ధరించినటువంటి వాడై మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో తాను వైభవంగా ఈ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు పరమాత్మతత్వాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే, శ్రీదేవి కరుణా సంపద మంగళములకు ప్రతీక కాగా, భూదేవి సహన శక్తి క్షమాగుణానికి ప్రతీక అయి, శేషుడు తాను భక్తికి, సేవారక్తికి, శరణాగతికి, తాను ఆర్తత్రాణపరాయణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తున్నటువంటి విధంగా ఆ తిరువేదులలో విహరింపజేస్తూ ఉన్నాడు స్వామివారిని చక్కగా. ఉభయదేవేరులతో తనను ఆశ్రయించినటువంటి భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తూ తరింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనము మనకు అనేక విధములైనటువంటి సౌభాగ్యాలను, అలాగే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కటాక్షింపజేస్తూ ఉంటుంది. అలాంటి ఆ శేషవాహనము మనకు నిరంతరము కూడా, అంటే శ్రీహరిని కటాక్షించమని వేడుకున్నటువంటి వారందరినీ కూడా నిరంతరము కూడా తాను ఉండి రక్షిస్తాననేటటువంటి భావన, అలాగే శేషశేషి భావాన్ని దాస్యభక్తికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవం అంతా కూడా ప్రకటింపజేస్తూ ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రంలో మొదటి రోజు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని తలుచుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా భక్తులంతా కూడా పరమాత్మను చక్కగా స్తుతిస్తూ సకల లోకాలకు మంగళాలను చేకూర్చేటువంటి మంగళకరమైనటువంటి ఆ ఉభయ దేవేరులతో స్వామి ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
2: మీరు ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. సూదన శర్మ, శ్రీ పివి చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు మధురగీతల కార్యక్రమంలో అలనాటి సినీగీతాలు వింటారు. ముందుగా పందులమ్మ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట నోము చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన దాసరథి, సంగీతం సత్యం.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట చెల్లెలి కాపురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు మధురి గీతల కార్యక్రమంలో అలనాటి సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట సీతాకు ఒక చిలుక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు మధురగీతల కార్యక్రమంలో అలనాటి సినీగీతాలు వింటున్నారు. తర్వాతి పాట సీతామలక్ష్మి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

0: శ్రోతలు వినబోయే తర్వాతి పాట స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లు.

శ్రోతలు మధురగీతాల కార్యక్రమంలో అలనాటి సినిగీతాలు వింటున్నారు. తర్వాతి పాట ఆరాధన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట. గీతరచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు మధురగీతల కార్యక్రమంలో అలనాటి సినీగీతాలు వింటున్నారు. తర్వాతి పాట స్వాతిముత్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం. ఆ

శ్రోతలు మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట సితార చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట సాగర సంగమం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ చానక్య పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు వినబోయే తర్వాతి పాట 16 ఏళ్ల వయస్సు చిత్రం కోసం ఎస్ చానకి పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు మధురగీతల కార్యక్రమంలో అలనాటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 14 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతరకు సెలవు. జై హింద్.